ಶುಭೋದಯಂ. ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ పై ఈ నాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. ఈరోజు శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 9వ రోజు.

స్టూడియో క్లాక్లో సమయం 5:58 దాటి 48 సెకండ్లు అవుతుంది. ముందుగా మీరు 6 గంటలకి హిందీలో న్యూస్ వింటారు, ఆ తరువాత ఇంగ్లీష్లో న్యూస్ వింటారు, ఆ తరువాత 6:10కి క్షేత్రదర్శిని మొదలవుతుంది.

ప్రదర్శనిలో మనమంతా కలిసి తిరుమలకి వెళ్ళిపోదామా. ఉదయాన్నే కొండల మధ్య ప్రయాణం, చుట్టూ పచ్చని ప్రకృతి, గోవిందా గోవిందా అంటూ వినిపించే నామస్మరణ. అలా కొండపైకి చేరుకున్నాం. బంగారు గోపురం కనిపిస్తుంది. దూరం నుంచే స్వామివారికి నేనొస్తున్నాను తండ్రి అని చెప్పేయండి. భక్తులంతా ఎంతో ఓపిగ్గా ఒక్కసారి వెంకన్నని చూడాలని ఎదురుచూస్తున్నారు. ఆ ఆలయం లోపల గంటల శబ్దం, హారతి వెలుగు, వినిపించే వేద మంత్రాలు, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది కదా. ఇంత పవిత్రమైన ఈ క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అలా వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఈ పాటని వినేయండి.

ఈరోజు క్షేత్రదర్శినిలో మనమంతా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి ఆయన సన్నిధికి వచ్చేసాము. మీకు తెలుసా, ఆ గోవిందుణ్ణి కలియుగ వైకుంఠం, తిరుమలని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం కలియుగంలో భక్తులను కాపాడడానికి శ్రీ మహావిష్ణువే శ్రీనివాసుడిగా ఈ ఏడు కొండల పైన వెలిశారు అని చెప్పి నమ్ముతారు. అందుకే ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిరుమలకి వస్తుంటారు. ఎవరైనా ఒక్కసారి వెంకన్నని చూస్తే చాలు, మనసు నిండిపోతుంది అంటారు కదా. అది అక్కడ భక్తి, అక్కడ అనుభూతి. అలా స్వామివారి సన్నిధిలో మనసారా స్వామిని ఊహించుకుంటూ ఈ పాట వినేయండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు మనం క్షేత్రదర్శినిలో అలా తిరుమల వెంకన్నని దర్శనం చేసుకోవడానికి అలా తిరుపతికి వచ్చేసాం కదా. అదిగో అటు చూడండి, మెట్ల మార్గం. ఒక్కో మెట్టు ఎక్కుతూ గోవిందా గోవిందా అని జపిస్తున్నారు భక్తులు. కొంతమంది కుటుంబంతో, కొంతమంది మోకాళ్లతో, మరికొందరు కళ్ళల్లో ఆనందంతో. మెట్లెక్కుతున్న కొద్దీ అలసట తగ్గిపోతుంది అంటారు, భక్తి పెరుగుతుంది అంటారు. కొంతమందికి కాసేపు అలసట ఉండొచ్చేమో అలా మెట్లెక్కుతుంటే, కానీ ఒక్కసారి పైకి చేరుకున్నాక చల్లని గాలి, దేవాలయంలో గంటల శబ్దం, లడ్డు యొక్క పరిమళం, స్వామివారి నామస్మరణ, ఆ క్షణంలో ఎంత టెన్షన్ ఉన్నా మర్చిపోతారట భక్తులు. అందుకే తిరుమల దర్శనం కేవలం ఒక ప్రయాణం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అవును, మీరు తిరుమలకి వెళ్ళారా? మీ అనుభవం ఎలా ఉండింది? నాకు మెసేజ్ చేసి చెప్పండి. మెసేజ్ చేయాలనుకుంటే మెసేజ్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు భజగోవిందం అంటూ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఈ పాట కంటే రోజుని మొదలు పెట్టడానికి ఇంకో మంచి పాట ఉంటుందా చెప్పండి. వినేసి రండి, అలా మీ ఉదయాన్ని ఆధ్యాత్మికంగా స్టార్ట్ చేయండి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. వందనంకి స్వాగతం, సుస్వాగతం. స్టూడియో క్లాక్లో టైం 6:38 దాటి 54 సెకండ్స్ అవుతుంది. అయితే నేను మొన్న మా అమ్మను అడిగాను, అమ్మ నిజంగా దేవుడున్నాడా, దేవుడు అబద్ధమా అని చెప్పి. మా అమ్మ అంది, నేను నిన్నొక్కటి అడుగుతాను, నువ్వు చెప్పు నీ జీవితంలో నిజమైందేంటి అని. బంగారం, నిన్న ప్రేమిస్తాను అని చెప్పిన మనిషి ఈరోజు మారిపోలేదా? శాశ్వతం అనుకున్న శరీరం ఓల్డ్ ఏజ్లో కుళ్ళిపోదా? నీ డబ్బు, నీ పేరు, నీ బలం ఇవన్నీ ఒకరోజు మట్టిలో కలిసిపోవా? అయితే మారిపోయేదాన్నేమో నిజమంటున్నావు, మారని దాన్ని అబద్ధం అంటున్నావు. ఇదే మనిషి చేసే విచిత్రం. దేవుడంటే ఆకాశంలో కూర్చొని కోరికలు తీర్చే వ్యక్తి కాదు. దేవుడంటే నీ శ్వాస వెనుక ఉన్న నిశ్శబ్దమని, నీ హృదయం వెనుక ఉన్న చైతన్యం, నీ కన్నీటి వెనుక ఉన్న సాక్షి అని చెప్పి ఇంకా చాలా చెప్పింది మా అమ్మ ఆ దేవుడి గురించి, దైవత్వం గురించి. మనం వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పటికైతే శ్రేయా ఘోషల్ గారు ఇంకా కల్పన గారు పాడిన ఈ పాట వినేయండి, తర్వాత మనం దైవత్వం గురించి మాట్లాడుకుందాం.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం ఉన్నాం వందనంలో. స్టూడియో క్లాక్లో టైం 6:50 టు దాటి 50 సెకండ్స్ అవుతుంది. నేను ఆర్జే సవీరా. నేను మా అమ్మను అడిగాను, అమ్మ సరే ఓకే నువ్వు చెప్పని నమ్ముతాను, కానీ దేవుడు ఎక్కడుంటాడు, దేవుడు ఎవరు అని అడిగాను. అప్పుడు మా అమ్మ ఇలా చెప్పింది, వినడానికి నాకు చాలా పోయెటిక్గా అనిపించిన నిజమే అనిపించింది. మా అమ్మ ఏం చెప్పింది అంటే,

నువ్వు నిద్రలో ఉన్నప్పుడు కూడా గుండె కొట్టుకునేలా చేస్తున్న శక్తి ఎవరు? నీకు ఇష్టం లేకపోయినా కాలంతో బాటు నిన్ను ముందుకు నడిపిస్తుందెవరు? మరణానికి ముందు రాజుని బిచ్చగాడిని ఒకేలా నిలబెడుతున్న నియమం ఎవరిది? అదే దైవం. అజ్ఞానికి దేవుడొక జోక్, వ్యాపారికి దేవుడొక వ్యాపారం, భయపడేవాడికి దేవుడొక రక్షణ. కానీ నిజమైన సాధకుడికి దేవుడు ఒక అనుభవం. ఆ అనుభవం మాటల్లో రాదు, నేను నీకు చెప్పలేను సావి, మౌనం మాత్రమే చెప్తుంది. కొన్ని ప్రశ్నలకి జవాబులు పుస్తకాల్లో దొరకవు, అలా ప్రశాంతంగా కూర్చో, కొన్ని క్షణాల్లో దొరుకుతాయి. నీకు కావాల్సిన ప్రతి సమాధానం దొరుకుతుంది. ముఖ్యంగా ఆ దేవుడు ఎక్కడున్నాడు అన్న ఆ ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా నీలోనే ఉంది. అందుకే కొన్నిసార్లు నువ్వు చేయాల్సింది దేవుణ్ణి వెతకడం కాదు, నీ మనసులో నిశ్శబ్దాన్ని వినడం. ఆ నిశ్శబ్దంలోనే భక్తి ఉంది, శాంతి ఉంది అని మా అమ్మ చెప్పింది. ఏమైనా ఈ మొత్తం ప్రపంచాన్ని ఏదో శక్తి నడిపిస్తుంది అన్నది నిజం. ఆ శక్తి ఏంటి అన్నది బయట వెతకడం కంటే మనలో ఉంది అని చెప్పి గ్రహించి మనలో మనం వెతికితే ఎన్నో సమాధానాలు దొరుకుతాయి అని మా అమ్మ చెప్పింది. సరే, మీరు ట్రై చేయండి. మీకు టైం దొరికినప్పుడు అలా కూర్చొని మౌనంగా ఆ దేవుణ్ణి, మీలో ఉన్న మిమ్మల్ని వెతకడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాటలో అన్నట్టు, అందరి బంధువయ్య ఆ భద్రాచల రామయ్య అని, ఆ రామయ్యే మార్గం చూపిస్తాడు.

ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಹೆಲ್ತಿ ಮಾರ್ನಿಂಗ್ಸ್ಕಿ ಸ್ವಾಗತಂ, ಸುಸ್ವಾಗತಂ. కొత్త ఉదయం, కొత్త ఆలోచనలు, కొత్త ఎనర్జీతో నేనైతే వచ్చేసాను మీ మార్నింగ్ కాఫీకి, ఆఫీస్ జర్నీకి, లేదా ఇంటి పనులు చేసుకుంటున్నా మీకు కంపెనీ ఇవ్వడానికి నేను వచ్చేసాను. మరి ఈరోజు కూడా హెల్తీ మార్నింగ్స్లో కొన్ని మంచి పాటలు, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు, కొన్ని నవ్వులు, కొన్ని ఆలోచనలు షేర్ చేసుకుందాం. సో స్టే ట్యూన్డ్. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

స్టూడియో క్లాక్ లో టైం 7:06 దాటి 12 సెకండ్స్ అవుతుంది. మనం ఉన్నాం హెల్తీ మార్నింగ్స్ లో. అయితే ఈరోజు హెల్తీ మార్నింగ్స్ లో మనం లిపిడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందాం. లిపిడ్ ప్రొఫైల్ అనే పదం వినడానికి చాలా కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా, కానీ మనం దీన్ని ఒక చిన్న కథలాగా అర్థం చేసుకుందాం. మన శరీరాన్ని ఒక సిటీలాగా ఊహించుకోండి. ఈ సిటీలో ఒక పెద్ద అల్లరి చేసే వ్యక్తి ఉన్నాడనమాట. ఆ వ్యక్తినే కొలెస్ట్రాల్ అంటారు. అతనితో పాటు ట్రైగ్లిజరాయిడ్స్ అనే ఒక గ్యాంగ్ ఉంటుందన్నమాట. సో ఈ కొలెస్ట్రాల్తో పాటు ఉన్న ఈ గ్యాంగ్ అంతా శరీరం అంతా తిరుగుతూ ఉంటారన్నమాట. వీళ్ళ పని ఏంటి అంటే రోడ్లను బ్లాక్ చేయడం, గందరగోళం సృష్టించడం. ఈ పట్టణానికి సెంటర్ మన గుండె. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఒక మంచి పోలీస్ ఉన్నాడన్నమాట. ఆయనే హై డెన్సిటీ లైపోప్రోటీన్, అంటే మంచి కొలెస్ట్రాల్ అన్నమాట. అయితే ఈ కొలెస్ట్రాల్ ఇంకా ఆయన గ్యాంగ్ కలిసి, ఏయ్ మా అన్న వచ్చిండు జరుగు, బ్లాక్ చేసి మా అన్న బ్లాక్ చేయనీకి వచ్చిండు, రక్తం పోనీకి ముందుకు లేదు అని చెప్పాపితే ఈ హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఏదైతే ఉందో ఒక మంచి పోలీస్ అన్నమాట. ఈ మంచి పోలీస్ ఏం చేస్తారంటే అల్లరి చేసే వాళ్ళని పట్టుకొని లివర్ దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ నుంచి వాళ్ళని శరీరం నుంచి బయటకి పంపించేస్తాడు. కానీ ఇందులో కూడా ఒక లొసుగుందండోయ్, మన బాడీలో మంచి పోలీస్తో పాటు ఒక చెడ్డ పోలీస్ కూడా ఉన్నాడు. దాన్నే లో డెన్సిటీ లైపోప్రోటీన్ అంటారనమాట. ఈ ఎల్డిఎల్ ఏం చేస్తుంది అంటే నేరస్తుల్ని బయటకి తీసుకువచ్చి మళ్ళీ విధుల్లోకి వదిలేస్తుంది. అందుకే డాక్టర్స్ ఎప్పుడు మంచి పోలీస్ అయిన హెచ్డిఎల్ని పెంచాలి అంటారు, అదే ఎల్డిఎల్ని తగ్గించాలి అంటారు. అంటే మన

శరీరం అనే సిటీలో మంచి వాళ్ళని మనం ఎక్కువగా ఉండేలాగా చేయాలి అంటారు. అవును, ఇది ఎలా సాధ్యం అని చెప్పి మీరు అనుకుంటున్నారా? దానికి నాకు, నేను ఉన్నాను కదా, నా దగ్గర చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. మనం నేను చేసిన చిన్న రీసెర్చ్తో కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఆనందమా అంటూ హేషామ్ అబ్దుల్ వహాబ్ గారు ఇంకా అవని మల్హా పాడిన ఈ పాట వినేయండి. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

గుడ్ మార్నింగ్ మనమున్నాం హెల్తీ మార్నింగ్స్ లో స్టూడియో క్లాక్ లో టైం 7:18 దాటి 43 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం లిపిడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ లిపిడ్ ప్రొఫైల్ గురించి చెప్తూ నేను మీకేం చెప్పాను అంటే, మన బాడీని ఒక సిటీ లాగా అనుకుంటే ఈ సిటీలో ఒక పెద్ద గూండా ఎవరు అంటే కొలెస్ట్రాల్ అన్నమాట. సో ఈ కొలెస్ట్రాల్ని ఇంకా ఈ ట్రైగ్లిజరైడ్స్ అనే ఆయన గ్యాంగ్ని అడ్డు చెప్పడానికి మనకున్న ఒకే ఒక మంచి పోలీస్ హెచ్డిఎల్, అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ అన్నమాట. అయితే ఈ మంచి పోలీస్ని ఇంకా శక్తివంతంగా ఎలా మార్చాలి, మంచి పోలీసులను ఇంకా ఎలా రిక్రూట్ చేసుకోవాలి, అంటే హెచ్డిఎల్ శాతాన్ని ఎలా పెంచాలి అని అంటే, డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే, రోజు వాకింగ్ చేస్తే మన శరీరానికి చాలా హెల్ప్ అవుతుంది అని. మనం వేసే ప్రతి అడుగుతో హెచ్డిఎల్ పెరుగుతుంది, అండ్ దాంతోపాటు ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి అని. అందుకే లిఫ్ట్కి బదులు మెట్లెక్కండి, చిన్న దూరాలైనా నడవండి, కాస్త ఎక్సర్సైజ్ చేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంచెం ఉప్పు మరియు చక్కెర తగ్గించండి, అండ్ ప్రాసెస్ ఫుడ్స్కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అండ్ దీనికి బదులు, మీకు తెలుసు మనం రోజు వింటూనే ఉంటాం, కూరగాయలు, పప్పులు, పండ్లు, నట్స్ ఎక్కువగా తినాలి. దీనివల్ల మనం హెచ్డిఎల్తో దోస్తీని పెంచుకుంటాం. ఆ దోస్తీని గుర్తు చేస్తూ హేమచంద్ర గారు పాడిన ఈ దోస్తీ పాట వినేసేయండి.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు డే స్పెసిఫిక్స్ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు గోవా స్టేట్హుడ్ డే. ఈ రోజున గోవా అంటే మనకి చాలాసార్లు ఏం గుర్తొస్తుంది? బీచెస్, మ్యూజిక్, వెకేషన్ మోడ్, ఇలాంటివి గుర్తొస్తాయి. కానీ గోవా కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, దీనికి ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. చాలా సంవత్సరాల క్రితం పోర్చుగీస్ పాలనలో ఉంది గోవా. 1961వ సంవత్సరంలో భారతదేశంలో కలిసిపోయింది గోవా. ఆ తర్వాత 1987వ సంవత్సరం మే 30న గోవా అధికారికంగా భారతదేశపు 25వ రాష్ట్రంగా మారింది. అందుకే ప్రతి సంవత్సరం ఈ రోజున గోవా స్టేట్హుడ్ డేని జరుపుకుంటాం. గోవా ప్రత్యేకత ఏమిటంటే, అక్కడ కల్చర్ ఇండియన్ ట్రెడిషన్ అండ్ పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్తో ఉంటుందన్నమాట. రెండు కలిసిన ఒక బ్యూటిఫుల్ వైబ్ క్రియేట్ చేస్తుంది. అక్కడ స్ట్రీట్స్, చర్చెస్, టెంపుల్స్, ఫుడ్, మ్యూజిక్ అన్నిట్లోనూ ఒక స్పెషల్ చామ్ ఉంటుంది. మరి ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, గోవా అఫీషియల్ లాంగ్వేజ్ కొంకణి. చిన్న రాష్ట్రం.

అయినా కల్చర్ టూరిజం హిస్టరీలో గోవాకి చాలా స్పెషల్ ప్లేస్ ఉంది. అందరికీ గోవా స్టేట్హుడ్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు ఆర్యదయాల్ పాడిన దేవరాజ పాట వచ్చేస్తుంది, వినేసేయండి.

నాలానే చాలామంది ఉన్నారనుకుంట. ఎందుకంటున్నాను చెప్తాను చెప్తాను. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను ఆర్జే సవీరా. స్టూడియో క్లాక్లో టైం 7:56:30 అవుతుంది. అయితే నేను ఈరోజు ఇంటర్నేషనల్ పొటాటో డే గురించి చెప్పి అలా వాట్సాప్ మెసేజెస్ పంపమని చెప్పానా, ఇలా క్యూట్గా మెసేజెస్ వచ్చాయి. మేడం నమస్తే, హ్యాపీ అండ్ ప్లెజెంట్ మార్నింగ్, హ్యాపీ ఆలూ డే. మన ఇంటికి భోజనానికి ఎవరైనా వస్తే త్వరగా వండి పట్టేది అందరికీ ఇష్టమైంది ఆలూనే కదా అని చెప్పి, సో మంగా భాస్కర్ గారు పంపించారు సికింద్రాబాద్ నుంచి. నేను పక్కా అగ్రీ చేస్తాను, త్వరగా వండేయచ్చు అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ అర్ణిక చందు గారు హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు, అక్క నమస్తే అక్క, హ్యాపీ మార్నింగ్, ఆలూ నాకు చాలా ఇష్టం, హ్యాపీ పొటాటో డే అని. హ్యాపీ పొటాటో డే అండి. అండ్ ఎంపీఆర్ఆర్ గారు మెసేజ్ చేశారు, యువర్ ప్లేలిస్ట్ ఈజ్ యాజ్ టేస్టీ యాజ్ పొటాటో సవీరా గారు, ఐఎమ్ కుకింగ్ పొటాటో కిచ్డీ అని చెప్పి పంపించారు. మీ పొటాటో కిచ్డీ చాలా టేస్టీగా రావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అండ్ మనకి మెసేజ్ చేశారు, హాయ్ గుడ్ మార్నింగ్ సవేరా గారు, ఐఎమ్ కిరణ్ మై ఫ్రమ్ గుంటూర్. మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే పొటాటో ఫ్రై చేసుకుంటాం, మా పిల్లలకి పొటాటో అంటే చాలా ఇష్టం అని చెప్పి మెసేజ్ చేశారు. ఈరోజు చెప్పండి పొటాటో డే అని చెప్పి అండ్ అలా వాళ్ళకి తినిపించండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ మెసేజింగ్. గుడ్ మార్నింగ్, మై సెల్ఫ్ అనిత ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పి మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మెసేజింగ్. సో స్టూడియో క్లాక్లో టైం అయితే 7:58:07 అవుతుంది. కొంత టైంలో అంటే 8:00కి మనం న్యూస్ వింటాము. ఈ న్యూస్ హెడ్లైన్స్ తెలుగులో వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తలు ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లో లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వర్గాలకు 1 లక్ష ఇళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోలు చేస్తున్న సేకరించిన ధాన్యాన్ని సకాలంలో లిస్టు చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ధాన్యాన్ని సకాలంలో లిఫ్ట్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరించాలని చెబుతున్నప్పటికీ రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తూ నిధులు విడుదల చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు లక్ష్యాన్ని 90 లక్షల టన్నుల నుంచి 75 లక్షల టన్నులకు తగ్గించాలని అనుకోవడం రైతులను మోసం చేయడమేనని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి చివరి గింజ వరకు ధాన్యాన్ని సేకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమల్లో భాగంగా తెలంగాణ రాష్ట సమాచార కమిషన్లో విచారణలను వేగంగా నిర్వహిస్తున్నట్లు కమిషనర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. సిఐసి చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లు అయోధ్యారెడ్డి, పివి శ్రీనివాస్, దేశాల భూపాల్ కమిషన్ ఏడాది పనితీరుపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన రైట్ టు డిస్కామ్కు డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ జారీ చేయడంపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలో సుదీర్ఘంగా బహిరంగ విచారణ జరిగింది. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ కోసమే ప్రత్యేక రైతు డిస్కామ్ అని అధికార పార్టీ నేతలు స్పష్టం చేయగా, ఇది ఉచిత విద్యుత్ను దెబ్బతీసే ప్రైవేటీకరణ కుట్ర అంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించింది. తెలంగాణ ఎస్సీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల వేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు మార్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్న ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మ్యూనిక్లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత షూటర్లు సురుచి, ఈషా సింగ్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం, రజతం గెలిచారు. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో గుజరాత్ టైటన్స్ ఫైనల్కి చేరుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

స్టూడియో క్లాక్లో టైం 8:04:22 అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. వైబ్రెంట్ హైదరాబాద్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వైబ్రెంట్ హైదరాబాద్లో మనం ఇంట్రెస్టింగ్ లాస్ గురించి మాట్లాడుకుందాం, ప్రకృతి గురించి మాట్లాడుకుందాం.

వెళ్దాం, మంచి మంచి పాటలైతే విందాం. అవునండి, మీరేం చేస్తున్నారు? కాఫీ తాగుతున్నారా? లేకపోతే ఆఫీస్కి రెడీ అవుతున్నారా? ట్రాఫిక్ జామ్లో ఉన్నారా? ట్రాఫిక్ అప్డేట్స్ ఏంటి? ఏమైనా పాటల రిక్వెస్ట్లు ఉన్నాయా? మీరు నాకు చెప్పాలి అనుకుంటే మాకు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. ఇప్పుడైతే నాకాష్ అజీజ్ గారు ఇంకా శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట వినేయండి, నేను మీకు బోలెడు ముచ్చట్లు చెప్పేస్తాను.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

వెల్కమ్ బ్యాక్. మనమున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ లో. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీకు చెప్దాము అనుకుంటున్నాను. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. ఒక చిన్న సీతాకోక చిలుక రెక్కలు ఆడిస్తే ప్రపంచం మరో మూలలో పెద్ద మార్పు రావచ్చు అంట. దాన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. వినడానికి ఇది సినిమా డైలాగ్లా అనిపించినా దీని మీనింగ్ చాలా ఇంట్రెస్టింగ్. మన జీవితంలో కూడా అలాగే, ఒక చిన్న డెసిషన్, ఒక చిన్న మాట, ఒక చిన్న అలవాటు తర్వాత చాలా పెద్ద మార్పు తీసుకురావచ్చు. ఈరోజు మీకు ఎవరికైనా స్మైల్ ఇస్తే, మీరు ఎవరినైనా చూసి స్మైల్ చేస్తే వాళ్ళ డే బెటర్ అవ్వచ్చు. మీరు ఎవరి పట్లైనా కాస్త కోపంగా బిహేవ్ చేస్తే వాళ్ళ డే అంతా బ్యాడ్గా మారిపోవచ్చు. సో మనం చేసే చిన్న యాక్షన్స్తో ఒకరి డే అంతా డిపెండ్ అవుతుంది. ఇట్స్ అ చైన్ ఆఫ్ థింగ్స్ యునో. అందుకే ఇదే చిన్న విషయం మనం ఇగ్నోర్ చేస్తే లైఫ్లో చాలా పెద్ద ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేస్తుందన్నమాట. సో లుక్ ఎట్ యువర్ యాక్షన్స్, లుక్ ఎట్ యువర్ స్టెప్స్ దట్ యువర్ డూయింగ్. అయితే నేను అడిగాను వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి. సో హ్యాపీ మార్నింగ్ టు యూ అంటూ మెరుగు మధు గారు భువన్గిరి నుంచి మెసేజ్ చేశారు. హ్యాపీ మార్నింగ్ టు యూ అండి. అండ్ హాయ్ సవీరా, వెరీ గుడ్ మార్నింగ్, ఐఎమ్ నవత. ఈరోజు పొటాటో ఫ్రై చేశాను, మా కిడ్స్కి చాలా ఇష్టం అంటున్నారు నవత గారు. సూ

సూపర్ అండి. సో ఇట్స్ అ గుడ్ థింగ్ ఈరోజు ఇంటర్నేషనల్ పొటాటో డే రోజు మీరు పొటాటో వండారు, సూపర్ అండి. సవీరా గారు ఆలు కర్రీ చేస్తుంటే ఈ పాట గుర్తుకు వచ్చింది, ఈ జన్మమే రుచి చూడడానికి, అది వినిపించగలరు అంటూ మంగా భాస్కర్ గారు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, కొద్దిసేపట్లో వచ్చేస్తుంది. అండ్ గుడ్ మార్నింగ్. జూన్ జూలై మంత్స్లో ప్రకృతి ఫ్రెష్గా ఉంటుంది, మనకి ఏ మానసిక స్థితి ఉన్నా చేంజ్ అవుతుంది అని చెప్పి దినేష్ మెసేజ్ చేశారు. సో అలా ప్రకృతి మధ్యలో ఉండి ఆస్వాదిద్దామని చెప్పి దినేష్ గారు చెప్తున్నారు. తప్పకుండా అండి, నేచర్ హ్యాస్ అ బ్యూటిఫుల్ ఇంపాక్ట్. అండ్ మనకి సాంగ్ రిక్వెస్ట్ అడిగారు అనితా గారు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీ నుంచి మళ్ళీ కూయవే గువ్వ పాట ప్లే చేయండి అని చెప్పి, అండ్ హియర్ ఇట్ ఇస్, హరిహరన్ గారు ఇంకా కౌసల్య గారు పాడిన మళ్ళీ కూయవే.

వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మనము నాం వైబ్రెంట్ హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి. స్టూడియో క్లాక్లో టైం 8:28 దాటి 15 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను ఏం చెప్పాను అంటే, చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద చైన్ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పి. ప్రపంచంలో చాలా పెద్ద విషయాలు చిన్న చిన్న సంఘటన వల్లే మొదలవుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మన యాపిల్ ఫౌండర్ ఉన్నారు కదా, స్టీవ్ జాబ్స్ గారు, కాలేజ్ క్లాస్కి వెళ్లకుండా టైపోగ్రఫీ క్లాస్కి వెళ్ళారట. అది ఆ టైంలో యూజ్లెస్ అనిపించిందంట. కానీ తర్వాత అదే నాలెడ్జ్ వల్ల మ్యాక్బుక్లో బ్యూటిఫుల్ ఫాంట్స్ వచ్చాయి. ఈరోజు మనం ఫోన్లో ల్యాప్టాప్లో కనిపించే స్టైలిష్ ఫాంట్స్ ఏవైతే ఉంటాయో, అవి ఆ రోజు ఆయన తీసుకున్న చిన్న డెసిషన్, టైపోగ్రఫీ క్లాస్కి వెళ్ళటం వల్లే కారణమైంది అంటారు. సో మన లైఫ్లో చిన్న చిన్న చాయిసెస్ పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి అని చెప్పేదే బటర్ఫ్లై ఎఫెక్ట్. అవును, మీరు లైఫ్లో తీసుకున్న చిన్న చిన్న డెసిషన్స్ ఏంటి, ఆ చిన్న డెసిషన్స్ ఇప్పుడు మీ లైఫ్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి నాకు వాట్సాప్ చేసి చెప్పండి. వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140 23

1024822. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. స్టే ట్యూన్డ్. ఇప్పుడైతే కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ క్యూ చేసి పెట్టాను, అలా వింటూ ఉండండి, అలా మీ డేని కొనసాగిస్తూ ఉండండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: Your voice, I am singing song. Soup song.

స్టూడియో క్లాక్ లో టైం 8:43:30:45 అవుతుంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో నేను బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి చెప్పాను. అండ్ మీరేమైనా చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చారా మీ జీవితంలో? ఆ చేంజెస్కి పెద్ద ఇంపాక్ట్ అనేది క్రియేట్ అయిందా అని అడిగాను. అయితే మనకి లిసనర్స్ మెసేజ్ చేశారు, అందులో ఒక బ్యూటిఫుల్ మెసేజ్ చేశారు అంజన. సో అంజన ఇంకా వాళ్ళ టీం కలిసి హైదరాబాద్ని క్లీన్ చేద్దాము అని చెప్పి హైదరాబాద్ యూత్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా చాలామందికి రీచ్ అవుతూ ఒక క్లీనింగ్ క్యాంపెయిన్, ఒక క్లీనింగ్ డ్రైవ్ అన్నది కండక్ట్ చేశారట. నయాపూల్ దగ్గర జరిగిన ఈ డ్రైవ్లో చాలా అవేర్నెస్ తీసుకొచ్చారంట. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్నో తెలుసుకున్నాను అని చెప్పి మెసేజ్ చేశారు అంజన.

ఇది కూడా రాశారు. ఎంత అందమైన ప్రపంచం కదా, దీన్ని ఇలానే అందంగా ఉంచితే బాగుంటుంది కదా. వీలైనంత వరకు చెత్తని రోడ్స్ మీద వేయకుండా కొంచెం కష్టమైన డస్ట్బిన్లో వేద్దాము అని. ఇలా చెప్పినా కూడా ఎవ్వరూ వినరు అని తెలుసు, కానీ మీ వీలో ఒకసారి చెప్పండి ప్లీజ్ అని చెప్పి అంచనా రాశారు. యా లిసనర్స్, సో చిన్న చిన్న మెషర్సే. మనము ఆ చెత్త కవర్ని డ్రై వేస్ట్లో వేస్తున్నామా లేకపోతే వెట్ వేస్ట్లో వేస్తున్నామా అన్న దాంతో కూడా ఒక పక్షి ప్రాణం బతకచ్చాం. మనం చేసే చిన్న చిన్న యాక్షన్స్కి పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అన్నప్పుడు మన స్టెప్స్ గురించి ఆలోచించి కాన్షియస్గా స్టెప్స్ వేయడం ఇంపార్టెంట్ కదా. అండ్ కుడోస్ టు యూ అంజనా అండ్ టీమ్, మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అండ్ టు ఆల్ ద పీపుల్ అవుట్ దేర్ హు ఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్ అండ్ హు ఆర్ ట్రయింగ్ టు టేక్ స్టెప్స్, వీ సెల్యూట్ యూ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎఫ్ఎం రెయిన్బో. స్టే ట్యూన్డ్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ ట్రాక్ ట్యూన్ చేసి పెట్టాను, అలా వింటూ ఉండండి, ఎంజాయ్ చేస్తూ ఉండండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

స్టూడియో క్లాక్లో టైం కరెక్ట్గా 8:59 దాటి 5 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం వైబ్రెంట్ హైదరాబాద్లో ఈరోజు మాట్లాడుకున్నాం బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి. చిన్న చిన్న స్టెప్స్ ఎక్కడో చాలా పెద్ద ఇంపాక్ట్ని తీసుకొస్తాయి అని చెప్పి. అండ్ ఇప్పుడు కరెక్ట్గా 9:00కి మనకి తెలుగులో హెడ్లైన్స్ వింటాము. అండ్ తిరిగి 9:30కి మళ్ళీ వైబ్రెంట్ హైదరాబాద్లో నేను మిమ్మల్ని కలుస్తాను.

ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని మహిళా సంఘాలు ఇకపై వ్యాపార సంఘాలుగా మారి సభ్యులంతా వాణిజ్య పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి సీతక్క సూచించారు. ఇందిరా మహిళలు రెఫరెండంగా వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన నిర్మించిన గృహాల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఎక్కువ నిర్మిస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ వంట నూనెల మిషన్లో తెలంగాణ అగ్రస్థానం సాధించింది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతుల కృషి ప్రభుత్వ ప్రోత్సాహంతోనే ఈ విజయం సిద్ధించిందన్నారు. ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకతను పెంపొందించడం, డిజిటల్ సేవలను ఒకే వేదికపై అందించడం యూనిఫైడ్ స్మార్ట్ కార్డు ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు కడ్డాల వద్దే రోజుల తరబడి కాపలా కాస్తున్నారని, వాళ్ల బాధలు వర్ణనాతీతమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలటి మహేశ్వరరెడ్డి అన్నారు. ఇంకా 80% పంట కళ్లల్లోనే ఉందని ఆరోపించారు. సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థుల డైట్, కాస్మెటిక్, అద్దెలు తదితర బిల్లులను ప్రతి నెల మొదటి వారంలోనే ప్రభుత్వం చెల్లిస్తుందని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ చెప్పారు. రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతుంది. నిన్న అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో 46.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈరోజు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్లో గుజరాత్ టైటన్స్ జట్టు ఫైనల్కు చేరుకుంది. నిన్న రాత్రి న్యూ చండీగఢ్లో జరిగిన రెండవ క్వాలిఫైర్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ హైదరాబాద్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. సో వైబ్రెంట్ హైదరాబాద్లో ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్పబోతున్నా. సో మీరు ఈ ఫ్రేజ్ విన్నారా, వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అనే ఈ ఫ్రేజ్ని మీరు విన్నారా? ఒకవేళ వింటే దాన్ని ఏ కాంటెక్స్ట్లో విన్నారు? మీ ఉద్దేశంలో అసలు వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే ఏంటి? నాకు మెసేజ్ చేసి అంటే వాట్సాప్ చేసి చెప్పండి. 9140-2323-4822 మా నంబర్. అండ్ నేను ఎందుకు ఈ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ ఫ్రేజ్ గురించి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకని మీకేం తెలుసు అని చెప్పి అడుగుతున్నాను, కొద్దిసేపట్లో చెప్తాను. ఇప్పుడైతే అరుణ్ గోపాలన్ గారు ఇంకా చిన్మయ శ్రీపాద పాడిన ఈ మంచి ట్రాక్ వస్తుంది, వినేసేయండి. తర్వాత వన్స్ ఇన్ అ బ్లూ మూన్ గురించి

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

అదేనండి, అదే వన్స్ ఇన్ అ బ్లూ మూన్ ఆపర్చునిటీ అంటారు కదా, అసలేంటిది అని నేను అడిగాను. మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో మనం వైబ్రెంట్ హైదరాబాద్లో కొన్ని ఈవెంట్స్ ఇన్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నేను అలా సర్చ్ చేసినప్పుడు నాకు ఒక బ్రహ్మాండమైన విషయం తెలిసింది. హైదరాబాద్లోనే కాదు, మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం జరగబోతుంది ఈ రోజు నైట్, ఇంకా రేపు నైట్ కూడా అని చెప్పి. May 31st ఆకాశంలో ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆయనే బ్లూ మూన్. అంటే పేరు విని ఏంటి, చంద్రుడు బ్లూ కలర్లో కనిపిస్తాడా అని అనుకోకండి. ఇది కలర్ కాదు, క్యాలెండర్కి రిలేటెడ్ అన్నమాట. ఒక నెలలో 2 సారి వచ్చే పౌర్ణమి అంటే ఫుల్ మూన్ని బ్లూ మూన్ అంటారు.

ఇది చాలా రేర్గా జరుగుతుంది. అందుకే వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అని సేయింగ్ కూడా వచ్చింది. మన క్యాలెండర్లో మొత్తం 30 డేస్ ఉంటాయి కదా, కానీ చంద్రుడు ఒక కంప్లీట్ సైకిల్ పూర్తి చేయడానికి ఆల్మోస్ట్ 29.5 డేస్ పడుతుందన్నమాట. అందుకే కొన్నిసార్లు ఒక నెలలో 2 పౌర్ణములు వస్తాయి. అప్పుడు సెకండ్ ఫుల్ మూన్కి స్టైలిష్గా బ్లూ మూన్ అని పేరు పెట్టారనమాట. సో బేసికలీ చంద్రుడు సేమే, కానీ టైమింగ్ అన్నది డిఫరెంట్ అనమాట. అయితే నేను అడిగిన క్వశ్చన్కి సుమంత్ మెసేజ్ చేశాడు. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇన్ మై వర్డ్స్, వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటే వెరీ రేర్ అండ్ అన్కామన్. ఐ వుడ్ లైక్ టు సే దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. కొన్ని రోజుల క్రితం గుడిలో ఒక అందమైన అమ్మాయిని చూశాను. నిజంగా చెప్పాలంటే ఆమె ఒక బుట్ట బొమ్మలా అనిపించింది. ఆమె నవ్వు, ఆమె ప్రశాంతమైన రూపం, ఆమె అందం చూశాక క్షణం పాటు చూపు తిప్పుకోలేకపోయాను. అలాంటి వాళ్ళు చాలా అరుదు కదా. సో దట్ ఈస్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అపియరెన్స్ అని చెప్పి సుమంత్ ఫీల్ అయ్యాడంట. సచ్ అ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ కదండి, బాగుంది కదా. అవును, మీకు చంద్రుడితో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? మీరు అలా చంద్రుడిని చూస్తారా? మీరు చంద్రుడితో ఎప్పుడైనా మాట్లాడతారా? ఒకవేళ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మీకు, మీకు చంద్రుడిని చూడడం ఇష్టమా? నాకు చెప్పండి. మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ మధురం కదా, అందుకే మధురం కదా అంటూ శ్రేయా ఘోషల్ గారు పాడిన ఈ పాట.

0: మనమున్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో ఈ రోజు నైట్, ఇంకా రేపు నైట్ మనకి బ్లూ మూన్ కనిపిస్తున్నారన్నమాట. సో బ్లూ మూన్ అంటే ఏంటి అంటే, ఒక నెలలో 2 సార్లు ఫుల్ మూన్ వస్తే ఆ రోజుని వన్స్ ఇన్ అ బ్లూ మూన్ అంటారనమాట. సో బ్లూ మూన్ అంటే 2 సార్లు ఫుల్ మూన్ చూడటం ఒక నెలలో, 30 డేస్ టైం పీరియడ్లో. సో ఇది చాలా రేర్ అకరెన్స్ కాబట్టి దీన్ని వన్స్ ఇన్ అ బ్లూ మూన్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో నేను అడిగాను, మీకు ఏమైనా అలా చందమామతో మెమరీస్ ఉన్నాయా అని చెప్పి. అయితే నాకు బ్యూటిఫుల్ మెసేజెస్ అయితే వచ్చాయి. సో శ్రవంతి మెసేజ్ చేసింది, ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ వన్స్ ఇన్ అ బ్లూ మూన్ గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పి. సో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అట, అ ఫ్యూ డేస్ బ్యాక్ ఆఫ్టర్ గెట్టింగ్ మై జాబ్ ఐ సా సంథింగ్ ఐ హ్యాడ్ నెవర్ సీన్ బిఫోర్, టీయర్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ మై ఫ్యామిలీస్ ఐస్. ఇన్ దాట్ మూమెంట్ ఆల్ ద సాక్రిఫైసెస్, స్ట్రగుల్స్, ప్రేయర్స్ ఫెల్ట్ వర్త్ ఇట్. ఇట్ వాజ్ అ సైట్ ఐ హ్యాడ్ నెవర్ విట్నెస్డ్ బిఫోర్ అండ్ ఇట్ విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. I felt extremely happy and emotional, but I never really shared this with anyone. Today, through this radio, I would like to share that beautiful moment. For me, seeing my family's joy and pride was truly one of the rarest and most precious moments of life. Congratulations, Shravanti. I am so happy for you. నిజమే కదండి, ఇలా మన ఫ్యామిలీ మనల్ని చూసి గర్వపడినప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో కదా. అండ్ ఇంకా నేను అడిగాను, అడిగిన మెసేజ్కి, హలో ఆర్జే గారు, దిస్ ఈజ్ శివ దిస్ సైడ్ ఫ్రమ్ హైదరాబాద్. మూన్తో అంటే పున్నమి వేళ సాయంత్రంలో అలా చంద్రుణ్ణి చూస్తూ, అలా వెన్నెలను ఆస్వాదిస్తూ, ఒక మంచి పాటను వింటూ పడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి మెసేజ్ చేశాడు. చాలా బాగుంది శివ, సో నైస్. మేబీ టుడే నైట్ ఈజ్ వన్ ఆఫ్ ద టైమ్ అలా ఫుల్ మూన్ని చూడొచ్చు, చూస్తూ చూస్తూ మంచి పాటలు వింటూ పడుకోండి. అండ్ వినేటప్పుడు ఎఫ్ఎం రెయిన్బోని వినండి. అండ్ గౌతమ్ మెసేజ్ చేశాను మనకి, హాయ్, మై మూన్ మెమరీ టేక్స్ మీ బ్యాక్ టు మై చైల్డ్హుడ్. ఆన్ అ ఫుల్ మూన్ నైట్ మై ఫ్యామిలీ అండ్ ఐ వుడ్ సిట్ అవుట్ సైడ్ అవర్ హౌస్ ఎంజాయింగ్ ద కూల్ బ్రీజ్. అలా బయట కూర్చొని వరండాలో కూర్చొని అలా చల్లగాలికి ఫ్యామిలీతో పాటు మన గౌతమ్ కూర్చునేవాడట ఫుల్ మూన్ని చూస్తూ అలా. అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ స్టోరీ చెప్పేవాళ్ళు చంద్రుడి గురించి, చుక్కల గురించి, స్పేస్ గురించి. దీనివల్లే నాకు క్యూరియాసిటీ పెరిగింది, వండర్ కూడా పెరిగింది అని చెప్పి. ఈవెన్ టుడే వెన్ ఐ సీ ఎ ఫుల్ మూన్, ఇట్ రిమైండ్స్ మీ ఆఫ్ దోస్ పీస్ఫుల్ ఈవినింగ్స్, ఫ్యామిలీ కాన్వర్జేషన్స్ అండ్ హ్యాపీ మెమరీస్. ద మూన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అ సింబల్ ఆఫ్ బ్యూటీ, ఇమాజినేషన్ అండ్ టుగెదర్నెస్. ఎంత బ్యూటిఫుల్గా రాశారు కదా. అవును, మీకేం మెమరీస్ ఉన్నాయి అలా చందమామతో, అలా ఫుల్ మూన్ డేస్తో? నాకు మెసేజ్ చేసి చెప్పండి 9140-2323-4822. సో ఇప్పుడైతే టిప్పు ఇంకా శాలిని సింగ్ పాడిన నన్నే నన్నే చూస్తూ సాంగ్ క్యూ చేశాను, వినేసేయండి. మనం ఈ నైట్ని అండ్ ఈ బ్లూ మూన్ని ఎలా ఎంజాయ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు మాట్లాడుకుందాం.
1: మనసుకి తొలివారు

భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1445 మరియు www.teli-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే వైబ్రెంట్ హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం బ్లూ మూన్ గురించి. అయితే ఈ 30 ఇంకా 31st ఒక ఫుల్ మూన్ కనిపించబోతున్నాడు అనమాట. ఒక 1 మంత్లో 2x కనిపిస్తే దాన్ని బ్లూ మూన్ అంటాము అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు నైట్ మీరు కొంచెం డిఫరెంట్గా స్పెండ్ చేయాలి అనుకుంటే నాదో చిన్న సలహా, అలా ఫోన్ పక్కన పెట్టేసి ఇంటి పైకప్పుకు వెళ్ళండి. వెళ్ళి మీ టెరెస్ మీదకి వెళ్ళి లేదా బాల్కనీలో నిలబడి అలా ఆకాశాన్ని చూడండి. మీ ఫ్యామిలీని అందరినీ పిలిచి కాసేపు అలా కూర్చొని కొన్ని ముచ్చట్లు పెట్టండి. వీలైతే అలా చంద్రుడితో కూడా ఒక ఫోటో తీసుకోండి. లేదా సైలెంట్గా ఆకాశాన్ని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ స్టేటస్లో పెట్టడానికి కాదు, మనసులో పెట్టుకోవడానికి కూడా. సో మనకి నేను అడిగాను మీకేమైనా చంద్రుడితో మెమరీస్ ఉన్నాయా అని చెప్పి. నాకు మెసేజ్ చేశారు పోలిశెట్టి మెహర్ బాబా గారు జూబ్లీ హిల్స్ నుంచి. పున్నమి చంద్రుడు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు రాత్రిపూట పౌర్ణమి చంద్రుడు కాంతుల్లో ఆడుకుంటూ ఉంటే నాకు చాలా సరదాగా ఉండేది. ఈరోజు నా 63వ జన్మదినం మరియు 41 వార్షికోత్సవం కూడా. శ్రీరస్తు శుభమస్తు పాట ప్లే చేయండి అని. మెహర్ బాబా గారు హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ అండి. ఈ పాట క్యూ చేసి పెట్టాను, నెక్స్ట్ వచ్చేస్తుంది, వినేసేయండి. ఇంకా మనకి ఇంకో మెసేజ్ వచ్చింది. హాయ్, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. నాకు ఎనర్జీ ఉన్నంతకాలం డబ్బులు సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి అని పరుగులు తీశాను. ఇప్పుడు ఎనర్జీ అయిపోయింది, డబ్బులున్నా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అలా చంద్రుడిని చూడడం అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఎనర్జీ ఉన్నప్పుడే తనివి తీరా ఎంజాయ్ చేయండి. అండ్ ఓ బేబీ సినిమాలో ఆకాశంలో నా పాట ప్లే చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్లే చేస్తున్నాను. అండ్ దీస్ బోత్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తాయి, వినేసేయండి. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి. నేను మీ ఆజీ సవీరా.

న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

స్టూడియో క్లాక్ లో టైం 9:57 దాటి 18 సెకండ్స్ అవుతుంది. మనం ఉన్నాం వైబ్రెంట్ హైదరాబాద్ లో. నేను మీ ఆర్జే సవీరా. ఈ బిజీ డేలో కొన్ని ఆలోచనలు, కొన్ని మంచి మంచి మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. రోజు ఎలా ఉన్నా మనసు మాత్రం లైట్గా ఉంచుకోండి. చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్ వెతుక్కోండి. మళ్ళీ తొందరలోనే కలుద్దాం. అంతవరకు స్మైల్ చేస్తూ ఉండండి, హ్యాపీగా ఉండండి. నేను మీ ఆర్జే సవీరా. ఇప్పటికి నేను సెలవు తీసుకుంటాను. అండ్ మనకి మెసేజ్ చేశారు టీఎంకే గారు. నమస్కారం మేడం, నా పేరు తోట శివపార్వతి తోట శివపార్వతి. హైదరాబాద్ ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. నా చిన్నప్పటి నుండి పైన చంద్రుణ్ణి చూస్తే పరిగెడుతున్నాడు అని చెప్పి అనుకునేదాన్ని. నేను ఎటు పరిగెత్తితే అటు జాబిల్లి అటే వస్తుందని వింతగా అనిపించేది. దయచేసి జాబిల్లి కోసం ఆకాశం అల్లి పాట ప్లే చేయండి అని అడిగారు. ఈ బ్యూటిఫుల్ మెమరీ షేర్ చేశారు. కానీ షో టైం అయిపోవచ్చింది. ఇప్పటికీ నేను ఆ సాంగ్ ప్లే చేయలేకపోతున్నాను. బట్ నెవర్త్లెస్ ఈ బ్యూటిఫుల్ మెసేజ్ షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్గా 10 గంటలకు మీరు న్యూస్ వింటారు. అండ్ ఇప్పటికీ నేను సైన్ ఆఫ్ చెప్పే టైం వచ్చేసింది. వింటూ ఉండండి 101.9 MHz బై FM రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్పై కాంగ్రెస్ పార్టీ నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని తెలియజేశారు. గోవా రాష్ట అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాల్లో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో విధులు నిర్వహిస్తున్న ఓటర్ నమోదు అధికారులు, సహాయాధికారులకు ఒక నెల ప్రత్యేక వేతనం ఇవ్వాలని కోరుతూ డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యకుడు వి లచ్చిరెడ్డి రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ నాంగ్లాంగ్ 5 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు భారత్ చేరుకుని బీహార్లోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జయశంకర్తో సమావేశమై ఇరు దేశాల చారిత్రక వాణిజ్య సంబంధాల బలోపేతంపై ఆయన చర్చిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరవమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మతో పాటు చాకలి ఐలమ్మ వారసురాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యులుగా నియమించడం ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు. రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జిల్లా రిజిస్టార్ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్పై కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ముందస్తు చర్యగా గాంధీ ఆసుపత్రిలో 25 పడకల సామర్థ్యంతో ఎబోలా నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయగా కొత్త నాయకుడిని ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈ సాయంత్రం సమావేశమవుతుంది. ఈ రేసులో డీకే శివకుమార్ ముందంజలో ఉండగా కొత్త నాయకుడు ఎన్నిక తర్వాత గవర్నర్ అనుమతితో మంత్రివర్గం ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెదకాపర్తి శివారులో ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి కాకినాడ వెడుతున్న ఒక ప్రైవేట్ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్, క్లీనర్ అప్రమత్తతో బస్సులోని 36 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. జపాన్లోని కకామిగాహారాలో జరిగిన అండర్-18 మహిళల ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ తొలి మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో మలేషియాపై విజయం సాధించింది. భారత్ తరఫున 15 ఏళ్ల ఫార్వర్డ్ ప్లేయర్ నోషీన్ నాజ్ 2 గోల్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచారు. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈ రాత్రి బ్రిస్టల్లో 2 మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: which will be played in Ahmedabad tomorrow at 7:30 p.m. In women's cricket, India to take on hosts England in the second T20 International in Bristol today, with the visitors aiming to seal the three-match series. The match is scheduled to begin at 7 p.m. Indian Standard Time. India currently lead the series 1-0 after a commanding 38-run victory in the opening match in Chelmsford on Thursday. And that is the end of this news bulletin.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
2: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
1: మరి కరెంటు బిల్లుకు
2: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
1: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
2: సరే.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಶ್ರೀನಿವಾಸ್ ರಾವ್ ಸರ್, ಹೌ ಆರ್ ಯು? ಹೇಗಿದ್ದೀರಾ?
1: ನಾನು ಚೆಂದಾಗಿದ್ದೀನಮ್ಮ, ನೀವಾಗಿದ್ದೀಯಮ್ಮ?
0: ನಾನು ಸೂಪರ್.
1: ಯಾರ್ ವರ್ಕಿಂಗ್ ಇನ್ ವೆರಿ ವೆರಿ ಗುಡ್ ಮೂನ್ ಲೈಟ್.
0: Moonlight today, right? I'm waiting for the moon to come out and say hello.
1: You are enjoying the moonlight.
0: I am absolutely. Limelight and also moonlight. Wow.
1: So,
0: anyway.
1: Summer, very hot summer, madam.
0: Yeah.
1: Compulsory, you must have to take your own this thing.
0: Yes.
1: So be cool and be happy.
0: Yes.
1: So, aapka dhati kya hai? You
0: Mera...
1: bole, kitne baar?
0: नहीं नहीं कितने बार झूठ नहीं, अरे दो तो काउंट ही नहीं कर सकते. मैंने पूछा कि आपके झूठ की वजह से कुछ अच्छा हुआ क्या, मतलब कोई अच्छे काम के लिए आपने झूठ बोला, ऐसे बोलते हैं ना.
1: क्या है मैडम, आप इसको जाते रहते, आप इसको जाते रहते, एक बार नानी गई, एक बार ताता गए, एक बार अम्मा गए, एक बार और एक ताता गए, पूरे चले गए, बड़े लगा पूरे चले.
0: आप छुट्टी लेने के लिए उन
1: जाने के बाद हम बोले एक बार ऐसा भी कुछ भी बोलना पड़ेगा, लेट आए आप इसको.
0: अरे रे रे रे, ये तो मैंने भी किया है.
1: एक्सीडेंट हो गया, एक्सीडेंट होते रोक दिए, बस को रोक दिए
0: जी.
1: तो मैं नीचे उतर के बोला क्या बात है, होते एक्सीडेंट हुआ, होते उनको लेके सीधा उस्मानिया चले गया. उस्मानिया चले जाके उनको अच्छा करा के करा. तो बाद में आदमी में आके बोला देखो सब ऐसा ऐसा हुआ, उनको लेके आगे हॉस्पिटल में जॉइन करके पूरा उनको बेड वगैरह दिला के आया हूँ. नहीं बोल रहे क्या सुनवा बोल रहे उस बात, नहीं बोलो झूठ बोलने की जरूरत नहीं है, ये बात सही बोल रहा हूँ बोल के बोला. तो वो भी बाद में वो आदमी भी मेरे को आके फिर मिला है.
0: अरे वाह, अभी वो सही सलामत है, सब खुश
1: आपकी साल से
0: गुड.
1: मैं बोला ऐसा ऐसा हुआ मुझे, तो अच्छे के लिए भी कभी कभी झूठ बोलना भी अच्छा होता है.
0: हाँ हाँ बिल्कुल, इट इज जाहिर सी बात है कि हम किसी को बुरा तो नहीं चाहते, लेकिन झूठ देख सोच के बोलना पड़ेगा. थैंक यू श्रीनिवास राव सर, हैव अ ग्रेट वीकेंड. ऑलराइट, अनदर कॉलर राइट हियर. हेलो रेनबो, ಚೆನ್ನಾಗಿದ್ನಿ ಸರ್, ನೀವೇಗಿದ್ದೀರಾ? ಯಾರು ಮಾತಾಡೋದು? ಯಾರು ಮಾತಾಡೋದು? ಅಪ್ಪ
2: ನಾನು
0: ಅಪ್ಪ ನಾಮ ಹಮಾರೆ ಲಿಸ್ನರ್ಸ್ ಕೇಳಿ ಬತಾನಾ ಹಿ ಪಡೆಗಾ. ಉಸ್ಮಾನ್ ಗಂಜ್ ನುಂಚಿ ಎಲ್ಲಾ ಉನ್ನಾರ್ ಸರ್?
2: ಬಾಗುನ್ನಾರಾ ಮೇಡಮ್?
0: ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೂಪರ್.
2: ಸಾಟರ್ಡೇ ಎಪ್ಪುಡು ವಸ್ತುಂದಿ, ಸಾಟರ್ಡೇ ಎಪ್ಪುಡು ವಸ್ತುಂದಿ, ಮಾ ಮೇಡಂ ಗಾರು ಎಪ್ಪುಡು ವಸ್ತಾರು, ಮೇಡಂ ಗಾರ್ತೋ ಮಾತಾಡೋದು ಎಂತೋ.
0: ಅರೇ ಮನ ಕೊತ್ತ ಕೊತ್ತ ಅರ್ಜೀಸ್ ವಸ್ತುನ್ನಾರು ಎಪ್ಪುಡು, ಸಾಟರ್ಡೇ ಸಂಡೇ ಏಂ ಲೇದು.
2: ನೀರಂತ ಮಧ್ಯ ಮಧ್ಯ ವರಂತಿ ಫಸ್ಟ್ ರೇಂಗುಲ ಮೊತ್ತ ಮೀರ ಫಸ್ಟ್ ಮೊತ್ತ.
0: ಥ್ಯಾಂಕ್ ಯು, ಇತನಾ ಪ್ಯಾರ್ ದೇನೆ ಕೆ ಲಿಯೆ ಥ್ಯಾಂಕ್ ಯು.
2: ಇದು ಮನ ಪ್ರತೀಕ ಪ್ರತೀಕ ವಸ್ತುಂದಿ ಆ ಅವಿ ಜಪಾಲ್.
0: ಯೆಸ್ ಯೆಸ್,
2: ಪ್ರತೀಕ ರಾವಟ್ಲೇದು ಮಧ್ಯನ.
0: ಯೆಸ್ చెప్పండి.
2: మీరు టాపిక్ రమేష్ మాట్లాడుతున్నాను, టాపిక్ వస్తే మేడం, ఒకసారి మా భార్య బయటకు వెళ్ళిపోయింది మేడం, వాళ్ళ ఎక్కడ బయట పోయింది అనమాట.
0: ఆమె
2: వచ్చే లోపల నేను బిర్యానీ చేశాను అనమాట, వెజ్ బిర్యానీ చేసి నేను బయటకే తెప్పించాను అని చెప్పాను అనమాట. తెప్పిస్తానంటే నమ్మింది అనమాట, ఉండొచ్చు అనుకుంది, నాకు ఇంత మంచి రాదనుకుంది అనమాట. పోతే తర్వాత చెప్పాను లేదే నేనే చేశాను అని చెప్పాను అనమాట. అప్పుడు మీరు ఇంత బాగా కూడా చేస్తారా అని అంది అనమాట.
0: ఓ, సో మీరు బయట నుంచి తెప్పించి యు టోల్డ్ హర్ దట్ యు మేడ్ ఇట్?
2: నేనే చేసి బయట నుంచి తెప్పించానని చెప్పాను అనమాట.
0: ఓకే ఓకే, నమ్మేశారు
2: నమ్మేశారు అనమాట. ఆ తర్వాత చిన్న తర్వాత చెప్పాను లేదే నేనే చేశాను, నువ్వు చేస్తుండగానే చూసి ఆ విధంగానే అట్లాగే చేశానని నేను చెప్పాను అనమాట.
0: సూపర్, ఎంత అదృష్టవంతురాలు మేడం కదా.
2: ధన్యవాదాలు మేడం. సాంగ్ కావాలి మేడం.
0: ఆ చెప్పండి.
2: లావారిస్ మూవీ నాకు అదే పాటను చారిస్తాం చాలు లేదు క్వశ్చన్.
0: లావారిస్ ఫిల్మ్ నుంచి
2: మేరియాంగనోమే.
0: ఓకే, మేరియాంగనోమే ఫర్ యు.
2: జూట్ బాయ్ వచ్చింది మేడం, కాలా కవ్వా కాట
0: జూట్ బోలే కవ్వా కాట
2: కవ్వేసే డరియో అని
0: బాగుంటుంది. డెఫినెట్లీ ఐల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ షూర్. థ్యాంక్ యూ,
2: చాలా చాలా చాలా హ్యాపీ రోజు
0: నాకు కూడా సార్. టేక్ కేర్, బై బై. All right, hello Rainbow.
3: Hello Rainbow, good afternoon, Adab, Jai Shri Ji.
0: Good afternoon, Adab. Shir Khan sahab?
3: Ji.
0: Kaise hain?
3: Alhamdulillah, aapki dua hai. Aur umeed karta hoon, aap bhi bilkul khairiyat se honge aur sabhi bhai behno.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి. 100 झूठ बोलने से एक शादी होती है, अगर ऐसा हुआ तो ठीक है. అంటే వెయ్యి అబద్ధాలు ఆడన్న ఒక పెళ్లి చేయండి. ముచే సమజ్ మే నీ ఆతా జూట్ క్యూ హీ బోలే. హాజీ, జూట్ కి లియే, జూట్ కి వజహ సే ఇత్నీ సారీ జిందగియా దావ్ పే లగ్ జాతీ హై. జబ్ ఐసీ బడీ బడీ చీజే జైసే షాదీ వైసే రిష్తే బన్తే హై. రిష్తే తో జూట్ కి బునియాద్ పే నహీ బన్నా చాహియే. అగర్ కిసీ కా దిల్ రఖనే కే లియే ఆప్ జూట్ బోల్ రహే హో, వో ఆదత్ నహీ బన్నా చాహియే. కభీ కభార్ ఠీక్ హై, లేకిన్ అగర్ ఆదత్ సే ఆప్ మజబూర్ హో గయే నా, తో వో జూట్ బోల్నే వాలా, వో మజాక్ కర్నే వాలా, వో వాలా స్టాంప్ లగ్ జాతా హై. ఆప్ క్యా కహతే హై, హై నా? లెట్స్ సీ హూస్ ఆన్ ద లైన్. హలో రెయిన్బో.
2: హలో.
1: హలో.
2: హలో అమ్మా, జయశ్రీ గారు, నేను రమణ. తల్లి
1: నమస్కారం. రమణ గారు ఎలా ఉన్నారు?
2: దీర్ఘాయుష్మాన్ భవ.
1: భోజనం చేశారా?
2: ఇంకా లేదు అమ్మా, మీతో మాట్లాడినాక చేయాలనుకుంటా.
1: అయ్యో,
2: గారు వచ్చారు కదా, ఎలా ట్రై చేస్తున్నా.
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఆనందం వేస్తుంది మీరందరూ ట్రై చేసి కాల్ లో మాట్లాడి.
2: అంతే కదమ్మా, అది ఆనందం మాకు. అదే మేము అందుకాక అందరం వృద్ధులమే కదా, అంత ఏజ్ బారుడు అంతా.
1: అయ్యో,
2: కాబట్టి సంతోషంగా ఉంటది.

0: అదే
1: మీ
0: విధంగా
1: వయసే
0: ఈరోజు
1: మాకు వచ్చే ఆశీర్వాదాలే ఎక్కువ.
0: తప్పకుండా తల్లి, మా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది.
1: చాలా చాలా ధన్యవాదాలు.
0: సంతోషమా. టాపిక్ వస్తే అబద్ధాలు చెప్పినావు కదా, అబద్ధాలు చెప్పాను
1: మంచి ఏమన్నా
0: అంటే
1: జరిగిందా అబద్ధం చెప్పే బదులు?
0: మా మంచి మంచి జరుగుతుంది, జరగకుండా అయ్యి కావాల్సికల్లా మామూలుగా చెప్తే ఏం కాదు, ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పామంటే అవి ఇప్పుడైనా మిందుకు వస్తాయి. ఏ అబద్ధమైనా కూడా మంచిగానే జరుగుతుంది, అంటే చెప్పే దాంట్లోనే ఉంది. ముందుగా చెప్తాము, ముందుగా మెహర్ బాబా గారి పుట్టినదినము మ్యారేజ్ డే రెండు ఈరోజే.
1: అవునా? ఓ, మెహర్ బాబా చాలా గొప్ప సెయింట్ ఇండీడ్. అవును అవును అవును. మన కాలర్స్ అంటున్నారా? ఓకే ఓకే ఓకే ఓకే. మన కాలర్స్ లో మెహర్ గారి పుట్టినరోజు. ఓకే ఓకే ఓకే. నేను మెహర్ బాబా మన సెయింట్ ఉన్నారు, ఆయన జీవిత చరిత్ర చదివాను ఆయన అనుకున్నా. ఓకే ఓకే, డెఫినెట్లీ నేను విషెస్ చెప్తాను. అవునా? ఓకే.
0: ఆశీర్వాదాలు ఇస్తున్నాను నేను తప్పకుండా బాగున్నానని. ఇక ఆలు మగలైక గెలపాలి నూరేళ్ళు మీరను పూలంగా ఒకటే బ్రతకాలి. ఇక ఆలు మగలై కాలం గడపాలి మీరు చక్రాలై తిరగాలి. కష్టమైన సుఖమైన
1: చాలా ధన్యవాదాలు ఆ పాట కోసం. మెహర్ బాబా గారికి పుట్టినరోజు మరియు పెళ్లిరోజు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. ఆహా,
0: తీసుకొస్తానంటే వాళ్ళు అనుకుంటారు ఈ రోజు తీసుకురామని చెప్పాను. తర్వాత ఏమైనా చేస్తే ఇంట్లో మా కోడలు ఈ అప్పలాలు చేసింది. ఆ అప్పలాలు తీసుకున్నా చల్లగా తీసుకోవడం ఇచ్చారనమాట.
1: అరే అరే అరే, వెరీ బ్యూటిఫుల్. రేడియో వల్ల మీ అనుబంధం పెరగడం చాలా చాలా సంతోషం.
0: ఈరోజు రానంతే అంటే వచ్చానయ్యా చెప్పకుండా రావాలని వచ్చాను అని పప్పు చెక్కలు తీసుకుపోయి తలారండేసి తినేసి.
1: మీరు పప్పు చెక్కలు అంటుంటే నా నోట్లో నీళ్ళు వస్తున్నాయి.
0: మా చూడలు బాగా చేస్తారు మా పప్పు చెక్కలు.
1: వెరీ నైస్.
0: ఇంట్లోనే చేస్తారు, ఇంట్లోనే చేసుకుని తీసుకుని పోయినాను.
1: చాలా సంతోషం. ఓకే అండి, ధన్యవాదాలు.
0: ఆయుష్మాన్ భవ అని చెప్తూ
1: అయ్యో థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ మా.
1: ఇంత అదృష్టం ఎక్కడ దొరుకుతుంది, ఇంత ఆశీర్వాదం. వెల్ వెల్, మా తాతగారు లేరని నేను అస్సలు అనుకోను. ఇక్కడ నాకు ఎంతో మంది, ఎంతో ప్రేమ. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9 రెయిన్బో హిట్స్ కలర్స్ టు యువర్ లైఫ్.

0: झूठ बोलना ठीक है, लेकिन झूठी तारीफ कभी कभी ना काम आ जाती है। जैसे बॉस की तारीफ कर दो, अरे चमक रहे हैं आप, बहुत ही खूबसूरत लग रहे हैं, ऐसे देख देख के करना। हाँ, कहीं पॉश ना हो जाए, पॉश मतलब कोई कंप्लेन ना कर दे कि आप तारीफ कर रहे हैं, लेकिन देख सोच के तारीफ। मैं तो ना मम्मी पापा की तारीफ बहुत करती थी, क्योंकि अरे पॉकेट मनी तो चाहिए था। वो सारी बातें खत्म हो गई जब हम खुद का सैलरी कमाने लगे, लेकिन वो छोटी छोटी प्यारी प्यारी बातें जो घर में जो झूठ होता है, जैसे ये लड्डू किसने खाया, बिल्कुल मैंने नहीं खाया मम्मी, मैंने तो देखा भी नहीं। वेल वेल, मूविंग ऑन। आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद FM रेनबो 101.9। हमारे कॉलर्स इंतजार कर रहे हैं, देखते हैं हु इज ऑन द लाइन। हेलो
1: हेलो
0: रेनबो।
1: हेलो, नमस्कार अम्मा।
0: नमस्कारम सर, मैं पेरू
1: मैं पेर बोले प्रभा कर रहा हूँ। नहीं,
0: एला उन्नारो प्रभा कर रहा गरो।
1: बाहुन्ना ना, मैं मेरे गुड़ बाहुन्ना रहा।
0: चाल चाल बावनानो संतोषंग उन्नानो।
1: वेरी गुड, భగవంతుడు అలాగే మనకి ప్రసాదించాలని కోరుకుంటాను నేను కూడా।
0: ధన్యవాద్ ఆలో టాపిక్ విన్నారా?
1: నేనమ్మా ఆ నేరా
0: ఆన్ ఎయిర్? ఎస్ ఆన్ ఎయిర్।
1: అయితే అబద్ధాలు అసలు చెప్పకూడదు। ఎమర్జెన్సీ మనకి బాగా అత్యవసరం వచ్చింది అన్నప్పుడే మనం చెప్పుకోవాలి, అంతేగాని ఎప్పుడు పడితే చెప్పేసి దానికి వాల్యూ ఉండదు, మనకు ఉపయోగం కూడా ఉండదు।
0: అంతే, కరెక్ట్.
1: అయితే నేను అప్పుడప్పుడు ఏం చేసేవంటే, ఆఫీసులో ఒక్కరోజు సెలవు, ఎందుకంటే ఫంక్షన్ బెస్ట్ ఫ్రెండ్ నా క్లాస్మేటు, వెళ్ళాలి తప్పదు। ఆయన ఏమా, ఏం వెళ్తావయ్యా పెళ్లికి, అది ఇదని చెప్పిన ఆఫీసర్ అంటే, అప్పుడు నేను లేదు సార్ అని చెప్పాను। నేను నెక్స్ట్ డే ఏం చేశాను, నెక్స్ట్ ఇంకోటి అకేషన్ వస్తే మోషన్స్ వస్తున్నాయని చెప్పాను, 1 డే లీవ్ పెట్టుకున్నాను। మరి తప్పదు, మరి ఆఫీసర్ని బట్టి మనం కూడా నడవాల్సి వస్తుంది।
0: అంతే అంతే,
1: అయితే ఇచ్చేసారు శాంక్షన్ అయిపోయింది హైగా। అలాంటి అలాగా ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే మనం చెయ్యొచ్చు, అంతేగాని మాటి మాటికి చెప్పేస్తే భగవంతుడు కూడా క్షమించాడు మనల్ని
0: కదా।
1: అయితే ఇంకోటమ్మా, ఇంకొక వింత సంఘటన ఈ రోజు
0: చెప్పండి।
1: ఒక ఆయన పుట్టంగానే పెళ్లి చేస్తాడమ్మా,
0: అర్థమైంది,
1: అర్థమయ్యే ఉండొచ్చు, పుట్టంగానే పెళ్లి చేసేసుకున్నాడు, అదృష్టవంతుడు కదా।
0: అంతే కదా,
1: కొంతమందికి ఎన్నో ఏళ్ళు వెయిట్ చేసినా కూడా దొరకక పుట్టంగానే దొరికేసింది అమ్మాయి। అయితే ఆయన మన పోలిశెట్టి మెహర్ బాబా గారు
0: అదే అదే చెప్పారు,
1: ఆయనకి బర్త్డే మ్యారేజ్ డే విశేషం చెప్తూ డెత్ డే ఇంత తొందరగా రావద్దని కోరుకుంటాను।

0: అయ్యా ఒకే లైన్ లో అన్ని
1: అవును కదా, ఇంత తొందరగా రావద్దు.
0: కరెక్టే,
1: ఇంకా నూరేళ్ళు సుఖంగా
0: నూరేళ్ళు
1: కలకాలం
0: సంతోషంగా
1: పిల్ల
0: బతకాలి.
1: పాపలతో ఉండాలని చెప్పిన ఆశీర్వాదం దీవెన.
0: ఆయన వింటుండొచ్చు,
1: ఓలేడు ప్రభాకర్ రావు నమస్కారం.
0: హిందీ షో కాబట్టి విన్నారో లేదో తెలియదు, కానీ మీ ప్రేమ మీ ఆశ
1: రెగ్యులర్, మన శ్రోత రెగ్యులర్ గా వింటారు ఆయన.
0: వండర్ఫుల్ వండర్ఫుల్, తప్పకుండా.
1: థ్యాంక్ యూ ప్రభాకర్ రావు, నమస్కారం.
0: నమస్కారం ఓలేటి ప్రభాకర్ రావు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. హలో, వెల్కమ్ టు రెయిన్బో.
2: హలో జయశ్రీజీ,
0: నమస్కార్.
2: అల్హమ్దుల్లా
0: మతలబ్ లంచ్
2: లంచ్
0: జల్ది జీ బోలియే. ముమ్తాజ్ జీ కభీ ఝూఠ బోలా ఆపనే ఔర్ కిసీ కి అచ్చా భలాయీ కే లియే?
2: पहले तो आपकी तारीफ करती मैं, आपकी आवाज से एकदम आप मासूम से बात कर रहे थे.
0: अयो थैंक यू, सच्ची तारीफ है ना?
2: नहीं नहीं बिल्कुल बिल्कुल तारीफ है.
0: जी जी
2: बोलिए. अच्छा लगता आपसे बात करके.
0: थैंक यू.
2: देखो जयश्री जी, मेरे को बिल्कुल पसंद नहीं.
0: क्या क्या नहीं पसंद? झूठ बोलना.
2: हाँ बिल्कुल बिल्कुल सच बोलना, झूठ तो बिल्कुल पसंद नहीं. अगर मजबूरी में बोले तो ही वक्त पड़ा तो ही बोलना. अगर मैं बोलूँ तो कभी किसी की मदद के लिए बोलती हूँ, वो भी बहुत कम समझाती, नहीं ऐसा नहीं बोलना. तो गुस्सा करने के डर से बोलते, नहीं अरे बोलो ना बोलो ना, वो भी घर वाले. तो ठीक है, बल्कि हल्की सी झूठ बोल देती हूँ. तो मेरी
0: हल्की सी झूठ, हल्की सी पहचान ले जो आपसे प्यार करते ना, बिल्कुल उनसे झूठ नहीं बोल सकते अपन.
2: नहीं बोलना छोड़ना, समझ जाते फिर उन्होंने बोलते तुम झूठ बोल रहे इनके खातिर. तो नहीं ऐसी नहीं ऐसी बात ऐसी बोलते, ठीक है बोलते, बात सुनो मान लेते.
0: बिल्कुल, मेरे पापा मेरे को पकड़ लेते थे. मतलब उनको मेरे को लगता है कुछ जादू करते थे वो. बड़े होने के बाद पता चला कि मेरे चेहरे पे दिख जाता है जो अगर मैं झूठ बोल. वेल थैंक यू कॉल करने के लिए मुमताज जी.
2: जैसे आप मेरी पसंद दो भी डाल दिए, बहुत बहुत खुशी हुई, बहुत दिल से शुक्रिया आपको.
0: अगर मेरे को गाना मिला तो बिल्कुल. अभी शेर खान साहब ने एक गाना पूछा, मैं ढूंढी ढूंढी मिल ही नहीं रहा है. तो आप बताओ,
2: दो गाने भी लगाए मेरे.
0: अच्छा आप बताइए कौन सा गाना.
2: अभी वो गाना है, तुम्हें याद करते करते जाएगी रहने सारी, तुम ले गए हो अपनी नींद भी हमारी.
0: अच्छा कौन सा फिल्म से है?
2: हाँ वो याद नहीं, देख लीजिए वो नाम नहीं सुनी फिल्म का.
0: तुम्हें याद करते करते
2: करते हैं जाएगी रहने सारी.
0: अच्छा
2: संग ले गए हो तुम नींद भी हमारी.
0: अच्छा ठीक है, मैं ढूंढती हूँ. हाँ बिल्कुल, कोशिश जारी रहेगी मेरी. थैंक यू. ऑलराइट ओके. ऑल राइट मुमताज जी रिक्वेस्टेड द सॉन्ग, आई विल लुक फॉर इट. बट इतने में हमारे अगले कॉलर. हेलो रेनबो.
3: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు?
3: నేనే వచ్చేసాను. ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్బాబా.
0: మీరే వచ్చేసారా? సరిపోయింది.
3: రమణయ్య గారికి కూడా వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నానండి. మీకు కూడా వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తాను.
0: థ్యాంక్ యూ ఒలేటి ప్రభాకర్ రావు గారు కూడా.
3: సిసిటీవీలోకి వెళ్తాను మేడం. యానివర్సరీ డే అని 40 నుంచి 41 లోకి వెళ్తాను మేడం.
0: బ్యూటిఫుల్, సో హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ మీ శ్రీమతి గారికి కూడా.
3: థ్యాంక్ యూ మేడం, వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. చాలా సేపు నుంచి కలిపానండి, మొత్తం మీద కలిసిందండి. రమణయ్య గారికి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పడానికి కలిసింది మేడం. ఇంకా జూటు బోలినా బోలితే మేడం అబద్ధం చెప్పాలంటే చాలా కష్టం అండి. చెప్పిన తర్వాత మన మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అండి. ఎందుకు చెప్పానా ఎందుకు చెప్పానని చాలా బాధపడవలసి వస్తుంది అండి. ఎప్పుడైనా సరే మనం సత్యం పలకటం చాలా ఉత్తమ మార్గం అండి మేడం. తర్వాత ఎప్పుడైనా సరే మనం గోతులో పడతామండి. అబద్ధాలు చెప్పుకుంటా పోతే ఒక అబద్ధం ఆడామంటే ఇంకా అదే దారి తీసి 100 అబద్ధాలకు దారి తీస్తుంది మేడం.
0: చాలా, కానీ ప్రతిసారి నిజం చెప్పడం కూడా చాలా కష్టం కదండి. ఒక్కొక్కసారి వాళ్ళకి బాధ కలుగుతుందని మనం మన ప్రేమించే వాళ్ళతో, అమ్మా నాన్నతో కానీ, మన పార్ట్నర్తో కానీ అబద్ధం అప్పుడప్పుడు అలా అలా చెప్పేస్తాం వాళ్ళ సంతోషానికి కోసం అని నాకు అనిపిస్తుంది కదా.
3: అవును మేడం, అవును మేడం. ఒక అబద్ధం చెప్పామంటే అదే అలవాటు అయిపోద్ది మేడం. అది చాలా
0: అంతే అంటారా?
3: చెప్పండి నేను అనుకుంటున్నాను మేడం.
0: సరే థ్యాంక్ యూ,
3: అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
0: థ్యాంక్ యూ,
3: వెరీ వెరీ థ్యాంక్స్ మేడం.
0: ఈరోజు మీకు చాలా చాలా ప్రేమ అన్ని చోట్ల నుంచి మీకు మంచిగా ప్రేమ ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి. హ్యాపీగా ఆనందంగా ఇలాగే ఉండండి. ఓకే.

0: చెప్పండి.
1: నేను ఒక రకంగా చెప్పాలంటే నేను 100% కంప్లీటెడ్ బ్లైండ్ మ్యాడమ్. నేను ఇప్పుడు సెక్యూరిటీ డ్యూటీలో ఉన్నాను మేడం, డ్యూటీలో ఉండి మీకు ఫోన్ చేస్తున్నాను మేడం.
0: చాలా ధన్యవాదాలండి. అండ్ మీరు
1: మార్నింగ్ 6 to 6 వరకు డ్యూటీలో ఉంటాను మేడం.
0: చూసారా, మీరు ప్రపంచాన్ని చూడలేకపోయినా ఇంత ప్రేమ, ఎంత ప్రేమ మీకోసమేకపోయినా
1: కానీ మేడం, మీ ఎఫ్ఎం రేణువు ఉండగా చూడలేకపోవడం మేడం, చూస్తూనే ఉన్నాం మేడం, కళ్ళు లేకపోయినా చూస్తూనే ఉన్నాం మేడం.
0: థ్యాంక్ యూ
1: అండి. వింటూనే ఉన్నాం మేడం,
0: వింటూనే ఉండండి, వింటూనే
1: ఉండండి. థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విజువలీ ఛాలెంజ్డ్ గా ఉండే ఇబ్బందులు నాకు చాలా బాగా తెలుసు. మా నాన్నగారు విజువలీ ఛాలెంజ్డ్ అండ్ పోయిన సంవత్సరం ఆయన యూనో మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ నేను ఎవరి చేయి పట్టుకోలేదు, ఎందుకంటే ఎవరి చేయి అయినా పట్టుకుంటే నాకు ఆయనే గుర్తొస్తారు. అండ్ ఎంత ధైర్యం ఉండేది ఆయన మాటల్లో, మనకి మనోధైర్యం వచ్చే మాటలు. అండ్ రేడియోలో ఖచ్చితంగా నేను షో చేసినానంటే మా నాన్నగారు అది పనిగా ఆయన వినేవారు. అండ్ యా ఓకే, ముందుకెళ్దాం. మంచి పాట తుమ్హే యాద్ కర్తే కర్తే, ఈ గానా గానే కా రిక్వెస్ట్ ముమతాజ్ జీని కియా హై. చలియే హమ్ ఈ ఖూబ్సూరత్ గానా సునతే హై, రైట్ హియర్ రైట్ నౌ. స్టే ట్యూన్డ్.

0: వస్తుంది, అంత వేడిగా ఉంది. ఇంకా
1: అవునా? అయ్యా పర్లేదు,
0: చల్లగా ఏమీ లేదు.
1: మీరు చల్లని మాటలు చెప్పండి. అబద్ధం ఎప్పుడైనా చెప్పారా మంచి కొరకు?
0: అవసరానికి ఒక అబద్ధం అంటారు, కానీ అబద్ధానికి ఒక విలువ ఉంటదండి. అది ఎప్పుడంటే ఆ విలువ నిలబెట్టుకోవాలంటే అవసరానికి అత్యవసరమైనప్పుడే, ఎదుటి వాళ్ళకి ఒక లాభం కలిగిస్తామన్నప్పుడు అబద్ధం ఆడాలి. అంతేగాని ఎప్పుడంటే అబద్ధాలు ఆడుతుంటే ఇంకా నిజం చెప్పినా నమ్మరు. మీకు తెలుసు
1: నానా పులి లాగా అయిపోతుంది అంటారా?
0: అది అంతే కదా,
1: అంతే కదా,
0: అంతే. బాబా గారికి డబల్ శుభాకాంక్షలు ఆశీస్సులు మేము పెద్ద ఆయనకి అంతే కాబట్టి చల్లగా చూడాలని కోరుతున్నాం.
1: ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
1: ఆల్ రైట్, దట్ వాస్ అవర్ లాస్ట్ కాలర్. ప్లీజ్ అభి కోషిష్ మత్ కీజియే, మే ఆర్ కాల్స్ నహీ లే పాఉంగి, వక్త్ కి పాబందీ హై. దయచేసి ఇంకా ఫోన్ కాల్స్ చేయకండి ఈ టైంలో, ఎందుకంటే నేను ఇంకా కాల్స్ రిసీవ్ చేసుకోలేను. చాలా మంచి మంచి పాటలు రిక్వెస్ట్ చేశారు, చాలా ఏమంటారు అది, చాలా సునాయాసంగా ఈ షోని ఇలాగే ముగిస్తూ, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ షో ఇండీడ్. Beautiful show because there's so many beautiful things that we spoke about. Mental health awareness gunchi maatladamo, and this is month end of course, and long weekend has come. Of course a lot of people are on holiday. Let me tell you something very beautiful. Take care of yourself. Hamesha dusron ke liye, dusron ki baatein, sab ke liye aap itna kuch karte ho, khud ke liye bhi kabhi कुछ कीजिए. खुद के लिए मुस्कुराइए, खुद के साथ वक्त बिताइए, अपने थॉट्स के साथ वक्त बिताइए. हाँ जी, एक छोटा सा ब्रेक और फिर मैं गाना प्ले करूँगी. कहीं जाइएगा मत. स्टे ट्यून्ड, दिस इज आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9, रेड बैंड्स कलर्स टू योर लाइफ.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. అండ్ మనమున్నాము 2 o'clock షోలో. అండ్ ఇప్పుడు ఎవ్రీడే లైక్ వీఆర్ ఇన్ సమ్మర్ సీజన్ అండ్ దిస్ టైమ్ వీ ఫీల్ లైక్ చాలా చాలా చాలా కైండ్ ఆఫ్ ఈ సమ్మర్కి చాలా హెల్త్ ఇష్యూస్ కానీ వడదెబ్బ లాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇట్స్ బెటర్ వీ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్. అండ్ సో వీఆర్ అట్ హైదరాబాద్. సో కొన్ని హైదరాబాద్కి సంబంధించిన హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దానికి సంబంధించి మాట్లాడుతుంటే చాలామందికి డ్యాన్స్ ఫామ్స్ తెలిసి ఉంటాయి కదా. సో అందులో చాలా లాంగ్ బ్యాక్ నుండి డ్యాన్స్కి చాలా చాలా ప్రత్యేకత ఉంది అన్నమాట. అండ్ ముఖ్యంగా అసలు పేరిని అనే డ్యాన్స్ గురించి, పేరిని శివతాండవం గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అది కాకతీయుల కాలం నుండి చాలా ప్రాచుర్యం ఉంది అన్నమాట. సో ఆ నృత్యం యుద్ధానికి వెళ్ళే ముందు సైనికులు శివుడి ముందు చేసి ఆ శివుడి యొక్క దీవెనలు పొందే విధానంలో చేస్తూ ఉంటారనమాట. ఇది నిజంగా, ఇది నిన్న చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లో మా క్లాస్మేట్స్, స్పెషలీ ఇది బాయ్స్ మాత్రమే చేస్తారు. సో వాళ్ళు చేసినప్పుడు కూడా చూసి ఎంత చాలా బాగుంటుంది అంటే అసలు ఒక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ రిధమ్తో వాళ్ళు డ్యాన్స్ చేస్తూనే ఉంటారు. అది నిజంగా ఒక శివుడి రేంజ్లోనే ఉంటుందన్నమాట. అంత ప్రభావితం చేసే విధంగా కూడా ఉంటుంది. సో దానికి చరిత్ర కూడా చాలా ఉంటుంది. లైక్ అది కాకతీయ సామ్రాజ్య కాలంలో, లైక్ 13th century టైంలో చాలా చాలా వైభవంగా ఉండే డ్యాన్స్ అది. అండ్ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అంటే ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ ఇలాగే చాలా డ్యాన్స్ ఫామ్స్ కూడా ఉంటాయి. సో మనం మరిన్ని డ్యాన్స్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. సో మనం మాట్లాడుకుంటున్నాము. సో బ్యాక్ హిస్టరీలో చాలా చాలా చాలా ఫేమస్ డ్యాన్సెస్ ఫామ్స్ ఏంటి, మన హిస్టరీని తవ్వి చూసినట్లయితే అప్పటి నుంచి కూడా ఈ డ్యాన్స్కి సంబంధించి కానీ మ్యూజిక్కి సంబంధించి కానీ చాలా చాలా చాలా విశిష్టత ఉంది. సో దానిలో భాగంగా చాలా ఇంపార్టెంట్ అయిన పేర్ని డ్యాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో నౌ దాంతోపాటు మరో డ్యాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ డ్యాన్సెస్లో ఇది ఒకటి. అది మరేంటో కాదు, గుస్సాడి డ్యాన్స్. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రాచుర్యం పొందిందనమాట, ఒక విశిష్టమైన

0: గిరిజన నృత్యం ఇది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందింది. రాజ్కోండ్ ఆదివాసీలు ఉంటారు, వాళ్ళు స్పెషల్గా వాళ్ళ జానపద నృత్యం ఇది. దీన్ని దివాళీ తెల్లారి వచ్చే దండారి పండుగ ఉత్సవాల్లో భాగంగా 5 to 9 డేస్ పాటు ఇది సెలబ్రేట్ చేస్తారనమాట. సో దీని గురించి ఇంకొంచెం డెప్త్గా మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే, సో ఈ వేషధారణ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నృత్యంలో పాల్గొనే బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకుంటారనమాట. అది ఎలా ఉంటుందంటే, నెమలి ఈకలతో చేసిన తలపాగా, జింక కొమ్ములు, కృత్రిమ గడ్డాలు, మీసాలు అండ్ మేక చర్మాన్ని అలంకరణగా ఉపయోగిస్తారనమాట. ఈ విధంగా చూడడానికి అట్రాక్టివ్గా డిఫరెంట్గా అలా ఉంటుంది. ఇంకా వాయిద్యాలు ఏమేమి యూజ్ చేస్తారు అంటే, డప్పు, తుడుము, గుమ్మెల, పర్రా అండ్ ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారనమాట సంగీత వాయిద్యాలు. అండ్ ప్రదర్శన ఒక బృందంలో దాదాపు 40 మెంబర్స్ ఉంటారు, పాటలు పాడుతూ ఇంకా గ్రామంలోని ఇళ్లను, దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారనమాట. చాలా చాలా చక్కగా అండ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగే మరికొన్ని డ్యాన్సెస్ కూడా ఉన్నాయి, వాటి గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9. అంతవరకు మంచి సాంగ్ మీకోసం.
1: రంగస్థల గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మనందరి కళల్లో జిగేలు నింపడానికి జిగిలరాని వచ్చేసింది, ఆడిపాడి అలరిం చేస్తా అంతే. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మ జిగిలరాని వచ్చాము నువ్వు.
2: ఎంతమంది జిగేలు రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
3: మరి ఉండరా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగేలు రాజా ఏంది, గుడ్లు అప్పగించి సుతున్నాడు అంకే.
3: నువ్వేదో ఎత్తావని జిగలరానే.
2: నువ్వెందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
3: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
3: అది

0: అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్లో సమయం 2:43:01 అవుతుంది. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము డ్యాన్స్ ఫామ్స్ గురించి. డ్యాన్స్ ఫామ్స్లో భాగంగా అత్యంత ముఖ్యమైన పేరుని డ్యాన్స్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ దాంతో పాటుగా గుస్సాడి డ్యాన్స్ కూడా మాట్లాడుకున్నాము, దాంట్లోని వేషధారణ గురించి అండ్ ఆ డ్యాన్స్ చరిత్ర గురించి. అండ్ ఇప్పుడు డప్పు డ్యాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వినడానికి ఎంత సింపుల్గా ఉందో, లైక్ వినగానే అర్థమయ్యే విధంగా, అది ఎంజాయ్ చేస్తుంటే కూడా అంతకన్నా ఎక్కువగా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఈ తెలంగాణ జానపద సంస్కృతిలో డప్పు డ్యాన్స్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఒక సాంప్రదాయ నృత్య రూపం, శ్రావ్యమైన లయను పలికించే డప్పు అంటే తాళ వాయిద్యం అనమాట. సో దీన్ని ఈ వాయిద్యం పేరు మీదుగానే ఈ డ్యాన్స్ని తీసుకొని వచ్చారనమాట. సో డప్పు అనేది తాంబూర ఆకారంలో ఒకవైపేమో జంతు చర్మంతో కప్పబడి ఉంటుంది చర్మవాద్యం. చేతిలోని చిన్న కర్రతో ఈ డప్పును వాయిస్తూ లైను సృష్టిస్తారనమాట. సో దీని ప్రదర్శన ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ నృత్యంలో ఒక బృందంగా లైక్ గ్రూప్ అందరూ ఫామ్ అయి కళాకారులందరూ కలిసి డప్పు, మనకు ఆ మ్యూజిక్ రిధమ్ వింటూ ఉంటేనే ఎనర్జీ వచ్చేస్తుంది కదా, ఒక కైండ్ ఆఫ్ ఊపు. సో కళాకారులు డప్పు వాయిస్తూ దానికి అనుగుణంగా చురుకైన అడుగులు వేస్తూ కైండ్ ఆఫ్ డ్యాన్స్ ఫామ్ లాగా, అది యూనో డప్పు అండ్ డ్యాన్స్ రెండు కలిపి శరీరాన్ని వివిధ భంగిమలు తిప్పుతూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పల్లెల్లో జరిగే బోనాలప్పుడు కానివ్వండి, దసరా సెలబ్రేషన్స్కి కానివ్వండి, ముఖ్యంగా పెళ్ళిళ్ళకి భరాత్ ఆ టైంలో కానివ్వండి, జాతరల సమయంలో కానివ్వండి, ఎటువంటి శుభకార్యాలు ఉన్నప్పటికీ ఈ నృత్యం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. చాలా ఎనర్జెటిక్గా, చాలా చాలా యాక్టివ్గా ఉంటుంది. అండ్ మరిన్ని డ్యాన్స్ ఫామ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9. అంతవరకు ఓ మంచి సాంగ్ మీకోసం.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

0: ప్రేమలో పడ్డాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.
1: వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 MHz బై విత్ మీ ఆర్జే స్పందన. అండ్ మనం ఉన్నాము జస్ట్ని హైదరాబాద్లో. అండ్ స్టూడియో క్లాక్ల సమయం 2:55 దాటి 56 సెకండ్లు అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాము డ్యాన్స్ ఫామ్స్ గురించి. అందులో భాగంగా ముఖ్యమైన పేరుని, గుస్సాడి అండ్ డప్పు డ్యాన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. అండ్ దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ కూడా ఉంది, అదేనండి లంబాడి డ్యాన్స్. సో ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో బంజారా అండ్ లంబాడీస్ ఉంటారు కదా, వాళ్ళు ప్రదర్శించే డ్యాన్స్ అన్నమాట. జానపద నృత్యం ఇది. వ్యవసాయ పనులను, ప్రకృతిని అండ్ దేవుణ్ణి కీర్తిస్తూ మహిళలు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఈ డ్యాన్స్ చేస్తూ. సో దీని గురించి మనం

మాట్లాడుకున్నట్లయితే ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే వ్యవసాయ దినచర్యల నుండి ప్రేరణ పొందిందనమాట. విత్తనాలు చల్లడం కానీ, పంటలు కోయడం కానీ, ఇలాంటి అన్ని పనులను సూచించే విధంగా మహిళలు తమ చేతులను కదుపుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు, లైక్ గింజలు చల్లుతున్నట్టు ఇలా. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో జరిగే పెళ్ళిళ్ళు కానీ, హోలీ, తీజ్ లాంటి ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఆ ఉత్సవాల సమయంలో ఈ డ్యాన్స్ తప్పనిసరిగా చేస్తూ ఉంటారనమాట. అండ్ వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూసినట్లయితే అద్దాలు, పూసలు అండ్ రంగురంగుల దారాలతో అందంగా అలంకరించుకుని సాంప్రదాయ దుస్తులను వేసుకుని చేతులకు భారీగా వెండి ఇత్తడి గాజులను, మెడలో పూసల దండలను యూస్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. అండ్ పురుషులేమో వాయిద్యాలు వాయిస్తూ ఉంటారనమాట. అండ్ గర్ల్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఉంటుంది లంబాడీ డ్యాన్స్. అండ్ మరిన్ని డ్యాన్స్ ఫామ్స్ గురించి తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9.

మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. పెళ్లి కొడుకోలేని పక్క కూసోని ఉన్నట్టు కల నేను గంట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా సరిహద్దు భద్రతా దళానికి అదనపు బాధ్యతలను అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాష్టంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్టంలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ సర్వల్ల ఆదివాసీలు, దళితులు, మైనార్టీల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టి ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. త్వరలోనే క్యూఆర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన

లక్ష ఇళ్లను ఏడాదిలోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలను ఎప్పటికీ మరువబోమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్టంలో వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తర్వాతి 4 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని అంచనా వేసింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులను రాష్ట ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన సిద్ధరామయ్య స్థానంలో కొత్త నాయకుణ్ణి ఎన్నుకునేందుకు కాంగ్రెస్ శాసనసభాపక్షం ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈరోజు రాత్రి బ్రిస్టల్లో 2వ మ్యాచ్ జరుగుతుంది. తొలి మ్యాచ్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనం ఉన్నాము డబల్ కా మీటా ప్రోగ్రామ్లో. అండ్ డబల్ కా మీటాలో మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ మూమెంట్ని మనం ఎంత స్పెషల్గా మనం డిజైన్ చేసుకోగలుగుతాం అనే దాని గురించి. సో ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి ఈ 24 ఆసే కదా ఉండేవి. సో ఈ 24 అవర్స్లో మన బుక్ని మనమే రాసుకున్నట్టుగా, లైక్ డేస్ని మనం ఎలా డిజైన్ చేసుకుంటే ఆ డే అలాగే ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు సాడ్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు ఆ సాడ్ సిచ్యువేషన్లోనే ఉండిపోతే మనకేమైనా వస్తుందా? లైక్ ఆ బాధల్ని, సరే ఎవరో ఏదో అన్నారు అని ఒక గిల్ట్, ఆ ఫీలింగ్స్ని అన్నిటితో మనం బాధపడుతూ ఉంటే మనకేమైనా వస్తుందా? లైక్ దానివల్ల పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి అనే దాని గురించి కనుక మనం ఆలోచించినట్లయితే, చాలా చాలా మేధావులు కానీ రీసెర్చ్లో కానీ చాలా వరకు తెలిసింది ఏంటంటే, మన మైండ్ని మనం ఏ విధంగా ట్రైన్ చేసుకుంటే ఆ విధంగానే మన డే ఉంటుంది, డే ఉంటే మనము ఉంటాము. అండ్ లైక్ మనల్ని మనం డిజైన్ చేసుకోగలుగుతాం అనమాట. సో సిచ్యువేషన్ బ్యాడ్గా ఉన్నా సరే, గుడ్గా ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా మార్చుకోవచ్చు. ప్రతి సిచ్యువేషన్ని నవ్వుతూ ఫేస్ చేస్తూ, అందరితో నవ్వుతూ మాట్లాడుతూ, అవసరం లేని వాటిని పక్కన పడేస్తూ, అవసరం ఉన్న వాటితో ముందుకెళ్తూ, ఈ విధంగా మనల్ని మనం డిజైన్ చేసుకోవచ్చు, ట్యూన్ చేసుకోవచ్చు. మరి దాని గురించి మరిన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9. ఓ మంచి సాంగ్ మీకోసం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము డబల్ కమిటాలో అండ్ మనం మాట్లాడుకుంటున్నాము మన డేని మనం ఏ విధంగా పాజిటివ్గా చేసుకుంటూ ఏ విధంగా హ్యాపీగా చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతామనే టాపిక్ గురించి. సో దానిలో భాగంగా ఒక చిన్న కథ చెప్తాం అనుకుంటున్నాను. అదేంటి అంటే, సో ఒక చిన్న డెజర్ట్ ఉంది, ఆ డెజర్ట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. సో

వాళ్ళు వాక్ చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ డెజర్ట్ నుండి దాటి బయటకు వెళ్ళాలి అనే ఒక గమ్యం కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటారు అనమాట. సో ఫస్ట్ పర్సన్ వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉండగా తనకి అంత పెద్ద ఎడారిలో ఒక చిన్న బావి కనిపిస్తుంది. సో బావి కనిపించగానే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అండ్ దెన్ అక్కడికి వెళ్ళగానే తన పక్కన ఒక చిన్న బకెట్ కూడా కనిపిస్తుంది. అరే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాడు, థ్యాంక్ గాడ్ అని. బట్ బకెట్తో వాటర్ తీసుకోవాలి అని అంటే దానికోసం ఒక తాడు కావాలి కదా. సో ఆ తాడు అనేది మాత్రం కనిపించదు. అయ్యో ఎలా అని తను చుట్టూ చూస్తాడు, ఎక్కడ ఇసుక తప్ప మరేం కనిపించదు. సో అలా ఏం కనిపించకుండా తను కాసేపు అలా చూసి ఇంకే చేసేది ఏమీ లేక అక్కడే వదిలేసి ఇంకా తన దారిలో తను తన గమ్యాన్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సో ద సెకండ్ పర్సన్ ఎప్పుడైతే తను కూడా అదే దారిలో వస్తూ ఉన్నాడో అప్పుడు తను కూడా బావి చూశాడు, తను కూడా బకెట్ చూశాడు, తను కూడా చుట్టూ చూశాడు, తనకు కూడా ఏమీ కనిపించలేదు. సో అయినా సరే ఏదోలా ఆలోచించాలి, మనవి మనమే సృష్టించుకోవాలి అంటూ చూస్తే దూరంగా ఒక చెట్టు కనిపించింది, అది కూడా ఎండిపోయిన చెట్టు. సో అక్కడికి వెళ్ళి అక్కడున్న ఊడలతో వాటితో మొత్తం ఒక తాడులా కట్టేసి ఆ తాడును తీసుకొచ్చి బకెట్కి కట్టి అండ్ వాటర్ తీసుకొని తను తన దాహాన్ని తీర్చుకొని తన గమ్యం వైపు తను వెళ్ళాడు. సో లైఫ్లో మనకు చాలా సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి, దాన్ని మనం పాజిటివ్గా ఎలా మలుచుకోవాలి అనేది మనం ఆలోచించాలన్నమాట. సో కొంచెం బ్రెయిన్కి టాస్క్ ఇచ్చేసి దాన్ని పాజిటివ్గా మలిచే విధంగా ఆలోచించి మనం ముందుకెళ్ళడం స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఆ విధంగా మనం మన బుక్లో, మన లైఫ్ అనే మన బుక్లో రాసుకునే ప్రతి ఈరోజు అనే పేజ్లో దాన్ని చాలా బ్యూటిఫుల్గా రాయగలుగుతాం. ఈరోజు బ్యూటిఫుల్ ఉంది, రేపు బ్యూటిఫుల్ ఉంది, ఎల్లుండి బ్యూటిఫుల్గా ఉంది అని అంటే ఓవరాల్గా ద బుక్ మొత్తం బ్యూటిఫుల్గా ఉంటుంది అంతే కదా. సో అలా మనకు దొరికిన వాటితో మనం చాలా హ్యాపీగా ఉండే విధంగా మనల్ని మనం మలుచుకుంటూ ముందుకెళ్ళాలి, అదే జీవితం. వింటూనే ఉండండి FM 101.9.

0: ಶ್ರೀ ಚೈತನ್ಯ ವಿದ್ಯಾಸಂಸ್ಥೆ.
1: ಶಿಯಲಾ.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. అండ్ మనమున్నాము డబల్ కమిటాలో. సో మనం మాట్లాడుకుంటున్నాము మన డీని మనం ఏ విధంగా పాజిటివ్గా మలుచుకోగలుగుతాం, అండ్ దాంతోపాటు మన

బుక్ ఆఫ్ లైఫ్ని ఏ విధంగా బ్రహ్మాండంగా మార్చుకోగలుగుతామని. సో దానికి సంబంధించి చిన్న కథ చెప్పాం కదా, ఆ కథలోని మోరల్ ఏంటి అని మాట్లాడుకున్నట్లయితే, మనము మన అందుబాటులో ఉన్న వాటితోనే మనం దాన్ని యూస్ఫుల్గా మలుచుకొని మన దారిని మనం సుగమం చేసుకోవాలన్నమాట. అదే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అందరికీ అన్నీ ఉండాలని లేదు. సో ఉన్న వాటిని ఏ విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాము అనేది లైఫ్. సో అండ్ ఒక డేని, ఒక సిచ్యువేషన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, మనకున్న కోపాన్ని, ముఖ్యంగా కోపాన్ని మనం అంచుకోగలిగి మనతో మనల్ని ఎంజాయ్ చేయగలిగామంటే అంతకు మించి అచీవ్మెంట్ ఇంకొకటి ఉండదు. సో లైక్ హ్యాపీనెస్ అంటే ఈ పర్సన్తో ఉంటేనే హ్యాపీనెస్, లేదా నాకు ఇన్ని సౌకర్యాలు ఇన్ని ఫెసిలిటీస్ ఉంటేనే హ్యాపీనెస్, ఇలా మనకి మనం చెప్పుకోవడం కాకుండా ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఎటువంటి పర్సన్ కానీ అట్లాంటివి ఏమి కాకుండా మనతో మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉండగలుగుతామో, మన మనల్ని మనం మన కంపానియన్షిప్ని మనం ఎంజాయ్ చేయగలుగుతామో, అప్పుడు మనం విజయం సాధించినట్టు, ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టు. సో ఈ విధంగా మనం హ్యాపీనెస్ని దేంతోనో ముడివేయకుండా ఉండగలిగామంటే దట్స్ ద బెస్ట్ థింగ్ అనమాట. అండ్ మరిన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం, అంతవరకు వింటూనే ఉండండి FM 101.9. అంతవరకు మంచి సాంగ్ మీకోసం.

రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లి వరకు ఈరోజు సైకిల్ యాత్ర చేపట్టారు. హాంకాంగ్లో జరుగుతున్న ఆసియా అండర్20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలతో సహా మొత్తం 8 పతకాలను సాధించి పాయింట్ల పట్టికలో చైనా తర్వాత 2 స్థానానికి ఎగబాకింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

నిర్వహిస్తున్నామని ఎన్టీఏ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లోక్ల సమయం 4:06 దాటి 49 సెకండ్లు అవుతుంది అండ్ మనం ఉన్నాము స్నాక్ టైమ్ సాటర్డే అండ్ సండేలో. సో ఇప్పుడు ఎవరికైనా చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి న్యూస్ పేపర్లు అంటే మ్యాక్సిమం కొంతవరకు కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూసేది ఏంటి అంటే మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్నమాట. సో ఆ విధంగా దానికి సంబంధించి

ఫిల్మ్ అప్డేట్స్ ఏంటి, కొత్తగా ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, మరి వాటి అప్డేట్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చేవేంటి, ఇప్పుడు నడుస్తున్నవేంటి అని వాటి గురించి అండ్ మరికొన్ని ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై విత్ మీ ఆర్జే స్పందన. అండ్ మనం ఉన్నాము మూవీ అప్డేట్స్లో. సో మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడితే మనం ఈ మూవీ గురించి మాత్రం మాట్లాడాల్సిందే. ఆ మూవీ మరేదో కాదు, పెద్ది మూవీ. సో పెద్ది అనేది రాబోయే భారతీయ తెలుగు భాష స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ అన్నమాట. సో బుచ్చి బాబు సెన డైరెక్టర్గా వ్యవహరించారు అండ్ వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలర్ నిర్మించారు. అండ్ ఐవీవై ఎంటర్టైన్మెంట్ పై ఇషాన్ సక్సేనా సహా నిర్మాతగా మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో రామ్ చరణ్ టైటిల్ రోల్లో నటించగా శివరాజ్ కుమార్, జాన్వీ కపూర్, జగపతి బాబు, దివ్యందు, భూమన్ వీళ్ళందరూ ఉన్నారన్నమాట. అండ్ ఈ మూవీ యాక్చువల్గా 2024లో RC16 అనే వర్కింగ్ టైటిల్తో స్టార్ట్ అయిందంట. March 2025లో పెద్దిగా అధికారిక టైటిల్స్ ప్రకటించారు. అండ్ ప్రధాన చిత్రీకరణ ఎప్పుడైందంటే ఆల్రెడీ 2024 November 22కే మైసూర్లో స్టార్ట్ అయింది. అండ్ November 2025 వరకు హైదరాబాద్, కొలంబో, కన్యాకుమారి అండ్ పూణేలలో కూడా చిత్రీకరణ జరిగింది. దీనికి ఒరిజినల్ స్కోర్ అండ్ సౌండ్ ట్రాక్ని ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చారు. అండ్ ఈ చిత్రం 4th June 2026న డాల్బీ సినిమా, ఐమాక్స్, డిమాక్స్ అనుకుంటూ కొన్ని కొన్నిట్లలో రాబోతుంది. సో ఈ మూవీ గురించి తెలుసుకున్నాం కదా, మరిన్ని ఇంపార్టెంట్ మూవీస్ గురించి తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి FM 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 4:24 దాటి 37 సెకండ్లు అవుతుంది. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము మూవీ అప్డేట్స్. దానిలో భాగంగా పెద్ద మూవీ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు మాట్లాడుకోబోయే మూవీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ, దట్ ఈజ్ వారణాసి. సో దీనికి ద ఇంపార్టెంట్ పర్సన్ డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లేస్ నన్ అదర్ దెన్ ఎస్ఎస్ రాజమౌళి గారు. అండ్ కథ కేవీ విజేంద్ర ప్రసాద్ గారు అండ్ నిర్మాత డాక్టర్ కేఎల్ నారాయణ కేఎస్ అండ్ ఎస్ఎస్ కార్తికేయ గారు. అండ్ ఈ మూవీ వారణాసి మూవీ అంటే ఎవరు గుర్తొస్తారు మీకు? లైక్ యాక్టర్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ కుమార్. అండ్ దీనికి సంగీతం ఇచ్చింది ఎంఎం కీరవాణి గారు. అండ్ నిర్మాణ సంస్థలు దుర్గ ఆర్ట్స్ అండ్ షోయింగ్ బిజినెస్. అండ్ ఈ మూవీ 2027లో రిలీజ్ కాబోతుంది. సో మరిన్ని మూవీస్ గురించి, మరింత అప్కమింగ్ అప్డేట్స్ గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మూవీస్ గురించి మాట్లాడుకున్నాము. పెద్ది మూవీ అయితే ఏంటి, వారణాసి అయితే ఏంటి, అండ్ ఇప్పుడు మాట్లాడే మూవీ మా ఇంటి బంగారం. సో మా ఇంటి బంగారం సమంత గారు నటించిన మూవీ. ఈ మూవీకి సంబంధించి యాక్చువల్లీ 15th రిలీజ్ చేయాలి అనుకున్నారు, బట్ దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది జూన్ 19th. సో జూన్ 19th ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. అండ్ ఈ ఓబీబీ మూవీ, సమంత గారు తీసిన ఓబీబీ మూవీ తర్వాత ప్రధాన పాత్రలో దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన చిత్రం ఇది. అండ్ బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య మరో కీలక పాత్రధారి కూడా ఇందులో ఉన్నారు. అండ్ క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందిన ఈ చిత్రంలో సమంత మును పెన్నడు చూడని లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె ఫైట్స్ కూడా చేయడం విశేషం. తన నిర్మాణ సంస్థ రాలాల మూవీ పిక్షన్ పతాకంపై సమంత నిర్మించిన రెండో సినిమా ఇది. అండ్ ఆమె భర్త దర్శకుడు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువూరి సహా నిర్మాతలుగా ఉన్నారు. అండ్ ఈ మూవీ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ది ఇంపార్టెంట్ న్యూస్ ఇస్ ఇది పోస్ట్పోన్ అయింది జూన్ 15th నుంచి జూన్ 19th. అండ్ మరిన్ని విషయాలు తెలుసుకుందాం, అంతవరకు వింటూనే ఉండండి 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.1 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. అండ్ మనం ఉన్నాము మూవీ అప్డేట్స్లో. అండ్ ఈ మూవీ అప్డేట్స్లో మనం చాలా

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. భారతదేశంలో ఎన్నికలు, రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, ఎన్నికల కమిషన్ జారీ చేసిన పారదర్శక మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతున్నాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. మయన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ హ్లైంగ్ 5 రోజుల భారత పర్యటనలో మొదటి రోజున బీహార్లోని బోధ్గయలోని ప్రపంచ ప్రసిద్ధ మహాబోధి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందాడని విశ్వసించే పవిత్రమైన బోధివృక్షం కింద ఆయన ధ్యానం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం రాజకీయాలు చేయడం మానుకోవాలంటూ అఖిలపక్ష సమావేశాలు, రైతు సదస్సులు నిర్వహించి రైతులకు మేలు చేసే చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా మంజూరు చేసిన 100,000 ఇళ్లను 7 ఏళ్లలోగా పూర్తి చేస్తామంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొన్నటి వరకు గన్ని సంజులు, ఇతర మౌలిక వస్తువులు కల్పించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమన్వయ లోపంతో మంత్రులు, అధికారులు రైతులను అయోమయానికి గురిచేస్తున్నారంటూ తెలిపారు. రాష్ట్రంలో డీఈఓ పోస్టులను ఖాళీగా ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా గాలికి వదిలేసిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. అంతేకాకుండా రాజకీయ కక్షతో మనవూరు మనబడి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేసి బడుల అభివృద్దిని కుంటుపరిచిందంటూ ఆరోపించారు. హాంకాంగ్లో జరుగుతున్న ఆసియా అండర్20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. 4 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలతో సహా మొత్తం 8 పతకాలను సాధించి పాయింట్ల పట్టికలో చైనా తర్వాత 2వ స్థానానికి ఎగబాకింది. బాలల హక్కులు, బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక సమస్యలపై విద్యార్థుల్లో అవగాహన

పెంపొందించేందుకు ఈరోజు జనగామ జిల్లా కలెక్టరేట్లో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. 3 T20 సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య ఈరోజు రాత్రి బ్రిస్టల్లో 2 మ్యాచ్ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @EIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 5:09:49 అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈరోజు అయితే మార్నింగ్ నుంచి చాలా మాట్లాడేసుకున్నాము, లైక్ తెలంగాణ హిస్టరీకి సంబంధించి డ్యాన్స్ ఫామ్స్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ దాని తర్వాత మూవీ రిలేటెడ్ అప్డేట్స్ మాట్లాడుకున్నాము, అండ్ పాజిటివిటీ గురించి మనల్ని మనం పాజిటివ్గా చేసుకోవడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. అండ్ దానిలో భాగంగా పాజిటివిటీ మన నుంచే స్టార్ట్ అవ్వాలి, అండ్ మన థింకింగ్ని మార్చుకోవాలి, అన్నిటినీ పాజిటివ్గా తీసుకోవాలి. ప్రతి దానిలో మనం హ్యాపీగా మనల్ని మనం ఎవరిపైన మన హ్యాపీనెస్ కోసం ఎవరిపైన ఆధారపడకుండా మనల్ని మనమే బెస్ట్ కంపానియన్గా చూస్ చేసుకుంటూ ఒంటరితనాన్ని మనమే జయించి ఎప్పుడైతే మనం మన స్టెప్ని మనం ముందుకేస్తామో మన విజయాల కోసం, మనకున్న టార్గెట్స్ని ఫినిష్ చేసుకోవడం కోసం అందులోనే మనం హ్యాపీనెస్ని వెతుక్కుంటామో అప్పుడు నిజంగా మనకి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అండ్ అదే అసలు నిజమైన సక్సెస్ అంటే. అండ్ మరిన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం, అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. అండ్ మనం ఈరోజు అయితే చాలా చాలా చాలా మాట్లాడుకున్నాము. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మనం పాజిటివిటీగా ఉండాలి అనే దానికన్నా ఇంకొకటి చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే మనల్ని మనం హెల్తీగా పెట్టుకోవడం. ప్రతిరోజు ఉదయాన్నే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. మినిమం ఒక 30 మినిట్స్ పాటు వ్యాయామం చేయడము లేదా అట్లీస్ట్ నడవడము. ప్యాక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ కానీ

చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే మనల్ని మనం హెల్దీగా పెట్టుకోవడం. ప్రతిరోజు ఉదయాన్నే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. మినిమం ఒక 30 మినిట్స్ పాటు వ్యాయామం చేయడము, లేదా అట్లీస్ట్ నడవడము. ప్యాక్ చేసిన ఫుడ్ ఐటమ్స్ కాకుండా ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలాంటివి తీసుకొని మనల్ని మనం కొంచెం హెల్దీగా చేసుకోవడం, కరెక్ట్ డైట్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయడం, ఆ డైట్లో పీచు పదార్థాలు, ఫైబర్ అండ్ ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం, నూనె ఉప్పు పంచదార లాంటివి కొంచెం తక్కువగా ఉండేలా చూసుకోవడం, ఎప్పుడు మనల్ని మనం హైడ్రేటెడ్గా పెట్టుకుంటూ 2 to 3 liters ఆఫ్ వాటర్ తాగడం, అండ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. 7 to 8 hours వరకు పడుకునే విధంగా మనల్ని మనం చూసుకోవడం, ఈటింగ్ హ్యాబిట్స్ టైం ప్రకారం ఫాలో అవుతూ కరెక్ట్గా నిద్రపోతూ, ఇలా మనల్ని మనం హెల్దీగా ఉంచుకుంటే అప్పుడు మనం ఆటోమేటిక్గా పాజిటివిటీ అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా, సో హెల్త్ గురించి కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ దాంతోపాటు మన బ్రెయిన్ని మెడిటేషన్ ద్వారా కానీ యోగా ద్వారా కానీ మనల్ని మనం చాలా స్ట్రాంగ్ చేసుకుంటూ పాజిటివ్గా థింక్ చేస్తూ అన్నిటినీ ఫైట్ చేస్తూ అన్నిటికీ సమాధానాలు మనమే కనుక్కుంటూ ముందుకెళ్తూ ఉండాలి. లైఫ్ అంటే అది. అండ్ వింటూనే ఉండండి FM 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మరికొద్దిసేపట్లో ఆరోగ్య జీవనంలో భాగంగా క్యాన్సర్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ అంశం గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈ క్యాన్సర్ మహమ్మారి గురించి తెలియజేయడానికి ఏ రకంగా వాటి నుంచి మనం రక్షణ పొందాలి, ఏ రకమైన సింప్టమ్స్ గమనించాలి, ప్రస్తుతమున్న పరీక్షా పద్ధతులు చికిత్సా పద్ధతుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ తులా గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సందీప్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, మనం చాలా మటు గమనిస్తుంటాము ఈ క్యాన్సర్ అనేది వచ్చింది అని తెలవంగానే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా దాచిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
1: అవును సార్.
0: మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, మూసిపెడితే పాసిపోతుందని. ఏదైనా విషయము అలాగే దాచిపెట్టుంటే, దాన్ని బహిర్గతం చేయకుండా ఉంటే కనుక అది మరింత ప్రోగ్రెస్ అయిపోయి ఇంకా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: అవును సార్.
0: తొలుత అంటే మొదటగా వచ్చిన సింప్టమ్స్నే కనుక గమనించినట్లయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తుంటారు. ఇది ఎంతవరకు నిజమంటారండి?
1: 100కి 100% నిజమండి. అంటే ఇప్పుడు ఆడవారికి చాలామందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది, దాని గురించి ఇంట్లో బహిర్గతం చేయరు, చెప్పరు ఎవరికి. అయితే మనకి ఎప్పుడైతే వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది లేదా నొప్పి అవుతుంది, అప్పుడు ఇంట్లో వారికి చెప్పి మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే అడుగుతామో, అమ్మ నీకు ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే ఫస్ట్ టైం ఒక నెల అంటారు. కాదమ్మా, ఇది నెల నుంచి వచ్చేలా కనిపించట్లేదు నాకు, చాలా పెద్దగా అయింది, నిజం చెప్పండి అంటే అప్పుడు కొంతమంది చెప్తారండి, సార్ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఉంది అని. కానీ ఆ సంవత్సరం నుంచి ఉంది అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు చెప్పరు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు మొదటగా వచ్చినప్పుడే చెప్తే గనక, ఎర్లీ స్టేజెస్లో అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనిపెడితే మీకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం కూడా చాలా బెటర్గా ఉంటుంది.
0: మొగ్గ దశలోనే సరిచేయవచ్చు
1: మనం.
0: అంటే డాక్టర్ గారు, ఈ సింప్టమ్స్ ఏ సింప్టమ్స్ని మనము గమనించాలంటారు?
1: ఇది యాక్చువల్లీ ఒక్క సింగిల్ సింప్టమ్ అనేది కాదండి. నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, ఏ సింప్టమ్ అయినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక, ఇది ఆర్బిటరీ అండి, అంటే 2 వారాలు అనేది ఖచ్చితంగా అని కాదు, మీకు ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఏదన్నా ఇబ్బంది ఉంది, మీకు తెలిసిన డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి ఖచ్చితంగా. రీసెంట్లీ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఏంటంటే, దగ్గుంది, దాదాపు 6 నెలల నుంచి దగ్గుంది. కానీ ఆయనకాయన ఏం చెప్పుకుంటున్నాడంటే, ఇంట్లో పోపేసేటప్పుడు వచ్చిన పొగ వల్ల నాకు దగ్గు వస్తుంది, కానీ నాకేం ఇబ్బంది లేదు అని అంటారు. ఆయన ఏదైతే ఊపిరితిత్తులో ఉందో, పెద్ద 5 సెంటీమీటర్ల గడ్డ ఉంది, ఆయనకు స్ప్రెడ్ అయ్యి కూడా ఉంది. నేను సంవత్సరం ముందు వస్తే

0: అది స్ప్రెడ్ అవ్వకుండా చాలా చిన్నగా ఉండేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే సంవత్సరం ముందు వస్తే అలా ఉండే అవకాశం కూడా ఉంది.
1: నిర్లక్ష్యం తగదంటారు.
0: తగదు అసలు. నెక్స్ట్, కొంతమంది నోట్లో పుండవుతుంది, మామూలుగానే కదా అని చెప్పి రారు. అది పెరుగుతున్నా కూడా వాళ్ళంతట వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు కొని వేసుకోవడం తప్పితే, అది పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది పక్కకి వెళ్ళి చూపించుకుందాం అనే ధ్యాస కూడా ఉండదు. అది చాలా పెరిగిన తర్వాత మా దగ్గరకు వస్తారు. నెక్స్ట్, మింగడంలో ఇబ్బంది ఉంటుంది. మింగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకుంటుందండి? నార్మల్గా మీకు ఎప్పుడు కూడా ఉండదు, కొత్తగా మొదలైందంటే ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టే కదా. ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది, మనం నీళ్లు తీసుకుంటున్నాం ప్రశాంతంగా వెళ్తుంది, కానీ ఎప్పుడైతే మనం అన్నం కానీ ముద్ద దిగట్లేదు. మీకు ముద్ద దిగట్లేదు అంటే అక్కడ ఏదో అడ్డుపడుతుందని దాని అర్థం అన్నట్టు. సో అట్లా ముద్ద దిగకపోయినా కూడా లేదా మీరేం చేయట్లేదు, నార్మల్గానే మీరు ఎంత మోతాదులో ఫుడ్ తీసుకుంటారో అంత తీసుకుంటున్నారు, అయినా కూడా మీ బరువు తగ్గుతుంది. ఏదో ఒక విషయం ఉండాలి కదా, దానికి ఒక రీజన్ అయితే ఉండాలి కదా. సో అది బరువు తగ్గుతున్నారు లేదా మీకు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంది. జ్వరం వచ్చినప్పుడు మనకు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఏ కారణం లేకుండా మీకు నీరసంగా అనిపిస్తుంది. సో ఇటువంటి అన్నీ కూడా గమనిస్తూ ఉండాలండి. కొన్ని రోజుల కన్నా ఎక్కువ మనకి ఇది ఉంది, ఏ ఇబ్బంది అయినా కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి.
0: అవును సార్.
1: ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా ఏ ఏ కారణాలు ఉండొచ్చు అంటారండి?
0: క్యాన్సర్ రావడానికంటే ఇప్పుడు మనకు మన అన్నారు జీవనశైలి. జీవనశైలిలో ఎక్కువగా మార్పు వచ్చింది ఏంటంటే ఫుడ్ అండి, మనం తినే పదార్థాలు. పాతకాలంలో ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తీసుకొని వంట చేసుకొని మనం తినేవాళ్ళం,
1: వేడి వేడిగా అందరు కలిసి
0: కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఆన్లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఏదున్నా మనం దానిలో ఆర్డర్ చేసుకోవాల్సిందే, రైట్? వాళ్ళక్కడ శుభ్రత ఎటువంటిది వాడారు మనకు తెలియదు, ఆయిల్ వాడిందే మళ్ళీ వాడారా లేదా మనకు తెలీదు. నెక్స్ట్ మనకు దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కానీ వాటన్నిటిలో కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది మనం చాలామంది తగ్గించేసాము.
1: వ్యాయామం తగ్గిన తర్వాతనే వ్యాధులు మొదలయ్యాయంటారు.
0: అంతే కదండి. సో ఇట్లా ఇవన్నీ కలగలిసి మనకు ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది.
1: డాక్టర్ గారు, అలా కాకుండా కొందరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పనిచేస్తుంటారు, అంటే డస్ట్కి మైన్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేడియేషన్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కానీ, అలాంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా?
0: డెఫినెట్లీ అండి. ఇప్పుడు రేడాన్ ఎక్స్పోజర్ అని ఉంటుంది, అది దానివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. యాస్బెస్టస్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తంబాకు, దాన్ని కూడా సిగరెట్లు బీడి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందండి.
1: క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి ఎవరైనా ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉండాలంటారు వాళ్ళ పట్ల?
0: ఫస్ట్ నేను అనేది ఏంటంటే వాళ్ళ పట్ల వివక్ష చూపించకండి. క్యాన్సర్ అంటువ్యాధి కాదండి, సో ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. సో వాళ్ళ పట్ల వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకో పాజిటివ్ వివక్ష ఉంటుంది, ఏంటి తెలుసా సార్? ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అదే పని. అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ వాళ్ళకు తినాలనే ఆశ తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు దానిలో అది తినకూడదు, ఇది తినకూడదు అంటే వాళ్ళు అసలు ఏది తీసుకోరు.
1: అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చితికిపోతారు.
0: చితికిపోతారు. సో వాళ్ళని వివక్షతో చూడకండి, నార్మల్గా మనం ఏదైతే కేర్ తీసుకుంటామో అది తీసుకుంటే సరిపోతుందండి.
1: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన ఆధునిక సమాజంలో పెరుగుతున్న వైద్య విధానాలలో రీసెర్చెస్ అన్నీ చేశారు కదా, క్యాన్సర్ పట్ల ఎటువంటి రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి?
0: సార్, క్యాన్సర్కి మనం బ్రాడ్గా చూసుకుంటే కనుక కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ, ఏ రకమైన క్యాన్సర్ తీసుకున్నా కూడా ఈ మూడిట్లలో ఏదో ఒకటి దానికి పనిచేస్తుంది. ఎక్కడొచ్చింది, మనకు శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చింది, ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి ఈ మూడిట్లలో ఏది వాడతాం అనేది మనం చూసుకుంటాం. సర్జరీలో తీసుకుంటే కనుక ఇప్పుడు మనకు రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చాయండి. పొట్ట భాగంలో తీసుకుంటే వాళ్ళు మొత్తం పొట్టనంతా చీరి వాళ్ళు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ వల్ల ఏంటంటే చిన్న కీ హోల్స్ పెట్టి చిన్న చిన్న కుట్లతోని లోపలికి వెళ్ళి సర్జరీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే కోలుకునే సమయం చాలా తగ్గిపోతుంది, హీలింగ్ టైం ఫాస్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ అంటే మానే వరకు ఆగాల్సిన

0: పరిస్థితి లేదు కాబట్టి రెండు మూడు వారాల్లోనే మళ్ళీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేసే అవకాశం ఉంటుందన్నట్టు. కీమోథెరపీ అంటే ఏంటంటే సార్, ఎక్కువ మల్టిప్లై అయ్యే కణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చంపేస్తున్నాయి. అవి నార్మల్ కావచ్చు, క్యాన్సర్ కణాలు కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అంటే టార్గెట్, ఆ కణాల క్యాన్సర్ కణాల మీద ఉన్నటువంటి టార్గెట్లను ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే చంపుతాయి
1: డైరెక్ట్గా.
0: నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మీ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించి వాటినే క్యాన్సర్ కణాలని చంపేలా చేస్తాయన్నమాట. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. పాతకాలంలో ఏంటంటే మనకు మేజర్ టార్గెట్ ఏముండే, అక్కడున్న క్యాన్సర్ కణాలు ఏమన్నా మిగులుంటే చనిపోవాలి, అదే టార్గెట్ మనకి. ఇప్పుడున్న దానిలో ఏంటంటే అవి చనిపోతూ పక్కకున్న నార్మల్ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా ఉండాలి. సో ఇప్పుడున్న ఐఎంఆర్టీ, ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అని కానీ, ఐజీఆర్టీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని కానీ, ఎంఆర్ గైడెడ్ రేడియోథెరపీ, ఎంఆర్ లినాక్ అని కొత్తగా వచ్చింది, ఎంఆర్ఐ లినాక్ అని చెప్పి, వీటన్నిటిలో ఏంటంటే ఎక్కడైతే మనం రేడియేషన్ ఇవ్వాలో ఆ ప్రాంతానికి ఎక్కువ రేడియేషన్ వెళ్తూ చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకి ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ రేడియేషన్ వెళ్ళేలా చేస్తాయన్నట్టు. ఇంకా దీనిలో వచ్చిన ఒక్క అడిషనల్ పాయింట్ ఏంటంటే మనకి లైవ్ మోషన్ మానిటరింగ్ అని ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుక భాగం మీద ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం కామ్గా ఉన్నా కూడా మనం ఆలోచనలు బట్టి అప్పుడప్పుడు నాలుక కదులుతూ ఉంటుంది కదా,
1: కనుగుడ్లు కూడా
0: కదులుతూ ఉంటాయి కదా. సో ఆ నాలుక కదులుతుంది అంటే నాలుకలో ఉన్న ట్యూమర్ కూడా కదులుతున్నట్టే కదా. సో మనము అది అక్కడే ఉందనుకుని రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ ట్యూమర్ గడ్డ మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా. అది మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేసేవాళ్ళమంటే, సెంటీమీటర్ ఒకవేళ కనుక ట్యూమర్ ఉంటే 3 సెంటీమీటర్ల మందం మనం రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అది సెంటీమీటర్ మీదికి కిందికి జరిగినా కూడా రేడియేషన్ దానికి వెళ్ళేలాగా. ఇప్పుడున్న లైవ్ మోషన్ మానిటరింగ్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే మనకు ఆ టైంలో ఆ పొజిషన్లో ట్యూమర్ గడ్డ ఎక్కడున్నదనేది మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్కువ 2 సెంటీమీటర్ల మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. మార్జిన్ని మనం తక్కువ చేసుకుంటాం,
1: మోర్ ఫోకస్డ్గా చేయొచ్చు.
0: అంటే చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకు ఆటోమేటిక్గా రేడియేషన్ డోస్ తక్కువ వేసినట్టే కదండి.
1: డాక్టర్ గారు, క్యాన్సర్ని తొలి దశల్లోనే కనుక్కోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
0: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లోనే కనుక్కునేందుకు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. వీటినే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటామండి. ఆడవారికి మగవారికి ఏజ్ గ్రూప్ ప్రకారంగా వీటిని విభజించారు. ఫస్ట్ మనం ఆడవారి గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్. అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. అది లేదు, నాకు సంవత్సరానికి ఒకసారి వీలవ్వట్లేదు, అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి అయినా కూడా ఆ మ్యామోగ్రఫీ అనే పరీక్ష చేయించుకుంటే కనుక మనకు బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగానే పసిగట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాప్స్మియర్ హెచ్పివి టెస్టింగ్ అని ఉంటుందండి. ఈ టెస్ట్ 29 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ ఇది. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు గర్భాశయ ముఖద్వారం సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ముందుగానే మనం పసిగట్టవచ్చు అన్నట్టు. ఇవి రెండు మనకు ఎక్కువగా కనిపించేటువంటి క్యాన్సర్స్. ఇవి రెండింటినీ మనం ముందుగానే కనిపెట్టవచ్చు. ముందుగా కనిపెడితే అంటే ఏమవుతుంది, ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కుంటే దాన్ని ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయొచ్చు కాబట్టి దానివల్ల చనిపోయే వారి సంఖ్య చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం.
1: అంతేనండి, స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు.
0: అంతే,
1: ముగ్గులోనే దాన్ని గుర్తించి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే అది పెరిగి ప్రోగ్రెస్ అయిపోయి సమస్యాత్మకంగా మారకుండా ఉంటుంది అంటారు.
0: అంతే సార్. నెక్స్ట్ మగవారిలో పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఉంటుందండి, కేవలం ఒక బ్లడ్ టెస్ట్. సో 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పిఎస్ఏ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోలాన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో కోలాన్ అంటే పెద్దపేగు. సో ఆ పెద్దపేగు క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టాలంటే అట్లీస్ట్ 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి 55 సంవత్సరాలు దాటిన వారు కొలోనోస్కోపీ అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనము స్మోక్ చేస్తున్నాం, అది ఆపలేకపోతున్నాం, సిగరెట్లు బాగా విపరీతంగా తాగుతున్నాం, వీళ్ళ కొరకు ఏంటంటే లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుందండి. ఆ లోడోస్ సిటీ స్కాన్ చేసుకుంటే కనుక తొలి దశలోనే మనం క్యాన్సర్ కనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి చేసుకోవాల్సినటువంటి టెస్ట్.

0: మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి టెస్ట్ చేసి లేదంటే మళ్ళీ టెస్ట్ వరకు నిశ్చింతగా బ్రతకొచ్చు.
1: అవును సార్, నిశ్చింతగా ఉండొచ్చు.
0: నిశ్చింతగా ఉండొచ్చు, అనుమానంతో లేకుండా
1: లేకుండా.
0: ఒకవేళ ఏదైనా బయటపడిందంటే వెంటనే దాన్ని ట్రీట్
1: చేసుకోవచ్చు.
0: పూర్తిగా అది పెరిగి పెద్దదై మొక్కై మానే అన్నట్టుగా ఇబ్బంది పడకుండా.
1: అప్పుడు కష్టం కదండి, అంటే ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనకి ఇంకా ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి తక్కువైపోతాయి, వాళ్ళకి నయమయ్యే అవకాశం తక్కువ అవుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు అన్నట్టు మొగ్గదశలోనే మనం పసిగట్టవచ్చు వాటిని.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సందీప్ కుమార్ గారు, ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనం ఈరోజు చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము, మూవీ అప్డేట్స్ చెప్పుకున్నాము, దాంతోపాటు హెల్తీ టిప్స్ చెప్పుకున్నాము, అండ్ అదే కాకుండా పాజిటివ్గా ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాము. తెలంగాణ హిస్టరీలోని డ్యాన్స్ ఫామ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము. సో ఇక వెళ్ళిపోయే సమయం వచ్చేసింది కాబట్టి సైనింగ్ ఆఫ్.

స్టూడియోలో టైం 6:28 అవుతుంది. ఇట్స్ మీ ఆర్జరేనో, జెన్జీ యువ వింటున్నారు. వీకెండ్ మూడ్లో ఉన్న జెన్జీకి సూపర్ హిట్ సాంగ్స్తో అండ్ అంతే స్పైసీ కంటెంట్తో నేను సిద్ధంగా ఉన్నాను. బై ది వే, డ్రైవ్ చేసే టైం మీరందరూ డ్రైవ్ చేస్తూ ఉన్నట్లయితే యాజ్ యూజువల్గా చెప్పే విషయమే, సేఫ్గా డ్రైవ్ చేయండి. బికాస్ మనం ఎంత సేఫ్టీతో డ్రైవ్ చేసినా కూడా పక్కన వాళ్ళు ఒక్కొక్కసారి మనల్ని డిస్టర్బ్ చేయొచ్చు. ఎనీవేస్, అలాంటివి ఆలోచించకుండా మనం మన జాగ్రత్తలో ఉందాం, మనం బాధ్యతగా ఉందాము. అండ్ నెక్స్ట్ ఎవ్రీథింగ్ విల్ బీ పాజిటివ్. ఇందాకే స్పందన చెప్పినట్లుగా పాజిటివ్గా ఉండాలి లైఫ్. అదే పాజిటివిటీతో మనం ముందుకు వెళ్దాము. ఎందుకంటే జెన్జీ యువ వింటున్నారు విత్ మీ యువర్ జాక్ రేణుతో ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. బై ది వే, మరి ఈ వీకెండ్ మీరు ఏం చేస్తున్నారు, ఏంటి ఇంకా మాట్లాడుకుందాం. 9:30 వరకు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నా మాటలతో పాటలతో.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ರೈನ್ಬೋ 101.9.
1: మొన్న ఓ పార్టీకి వెళ్ళాను. మీరు వింటున్నారు జన్జీ యువ ఆల్యాన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బో జీవితం రంగులమయం. మొన్న పార్టీకి వెళ్ళినప్పుడు ఇలాగే ఫ్రెండ్స్ అందరూ కూర్చొని పిచ్చా పార్టీ మాట్లాడుతూ ఉంటే సాఫ్ట్ టచ్ అండ్ హార్డ్ టచ్, సాఫ్ట్ లంచ్ హార్డ్ లంచ్ అని ఏదో మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏంటబ్బా చెప్తా ఈ పాట తర్వాత.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: FM Rainbow 101.9.

遇的停停停，大个停，大给的大给的停，给的动给的大给的大给的停。

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. లంచ్ అయిపోయి చాలా టైం అయిపోయింది, బట్ మనం ఇంకా సాఫ్ట్ లంచ్, హార్డ్ లంచ్ గురించి మాట్లాడుకుంటున్నాం. జెన్జీ యువ వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏంటబ్బా ఈ సాఫ్ట్ లంచ్, హార్డ్ లంచ్? అంటే సాఫ్ట్గా తింటే సాఫ్ట్ లంచ్, లేకపోతే హార్డ్గా అంటే కష్టంగా తింటే హార్డ్ లంచ్? నో, జెన్జీ వర్డ్స్ అనేవి కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే ఇప్పుడు జెన్జీ యూత్ మాట్లాడుకునే వర్డ్స్ అన్నమాట. సో ఈ సాఫ్ట్ లంచ్ ఏంటి అంటే, సోషల్ మీడియాలో వాళ్ళు ఏమైనా పిక్స్ షేర్ చేస్తే బ్లర్గా అంటే కనిపించి కనపడినట్టు, మన వెనకాల ఎవరున్నారు రివీల్ చేయకుండా, మనం ఏ ప్లేస్లో ఉన్నామో రివీల్ చేయకుండా, ఏం చేస్తున్నామో రివీల్ చేయకుండా ఇట్లా ఉండేది, అంటే చూపి చూపించకుండా ఉండేది అన్నమాట. ఇది సాఫ్ట్ లంచ్ ఫోటో పిక్స్ గురించి. అండ్ హార్డ్ లంచ్ అంటే ఇంకా డైరెక్ట్గా చెప్పేసేయడం, వాళ్ళు ఎవరితో రిలేషన్లో ఉన్నారు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఏంటి అని వాళ్ళ ఫేస్ని రివీల్ చేయడమే ఈ హార్డ్ లంచ్. సో అది ఫోటోలకి సంబంధించింది అనమాట ఈ సాఫ్ట్ లంచ్, హార్డ్ లంచ్ అనేది. సో అది జెన్జీ వర్డ్స్ అనమాట ఇవి, ఎందుకంటే మనం వింటున్నాము జెన్జీ యువ విత్ మీ యువర్ జాక్ రేణుతో ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: అంతే మరి, జెన్జీ అంటే టాప్ లేచిపోవాల్సిందే. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. యా, జెన్జీ ఏమైనా కన్ఫ్యూజ్డ్గా ఉంటారా అని అంటే మేబీ ఆర్ మే నాట్ బి. కొంతమంది నిజమే జెన్జీ యూత్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అని అంటారు, కొంతమంది లేదు అని అంటారు. ఏది ఏమైనా జెన్జీ అమ్మాయిలకి మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఉందా లేదా అనేది నేను చెప్పే మాటలు విన్న తర్వాత మీరే డిసైడ్ చేయాలి. అదేంటి అనంటే, ఇప్పుడున్న కాలం పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునే మిలియనీర్స్ని పక్కన పెట్టి మీరు చాలా నిమ్మదస్తులు, ట్రెండ్ సెట్ చేయాలన్నా, దాన్ని కొనసాగించాలన్నా మేమే ముందుంటాం అంటూ అన్ని విషయాలను దూసుకెళ్ళిపోతున్నారు జెన్జీ అమ్మాయిలు. ఒకటా రెండా ఇంటి నుంచి పనిచేసే ప్లేసెస్ వరకు వాళ్ళు తీసుకొస్తున్న మార్పులు ఎన్నో ఎన్నెన్నో, అన్నింటిలోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. ధైర్యవంతులు, భవిష్యత్తు మీద వీళ్లకు ఎంత స్పష్టత ఉన్నా ఇంకా ఇంకా వాళ్ళు అప్రిషియేషన్స్ పొందుతూనే ఉన్నారు. ఇక అందుకే జెన్జీ అమ్మాయిలు వాళ్ళ లైఫ్ స్టైల్ని మిలియనీర్స్ కూడా ఫాలో అవ్వటానికి ఈ మధ్యకాలంలో ఆసక్తి చూపిస్తున్నారట. ఇక అన్ని విషయాల్లో ముందున్న వాళ్ళు స్నేహం విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారట. పాత స్నేహితులు మర్చిపోతున్నారట. లైఫ్ స్టైల్లో మార్పులు, అలవాట్లు, అభిరుచులు మారటమే ఇందుకు మెయిన్ కారణం అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే వయసు పెరిగే కొద్ది వీటిలో కూడా మార్పులు సహజమే. దీనికోసం పాత స్నేహితులతో పాటు కంపాటబిలిటీ లేదని విడిపోవటం ఎంతవరకు సమంజసం, కమ్యూనిటీ బిల్డింగ్, దాన్ని ఎక్స్పాండ్ చేయడం అనే పేరుతో ఇలా బంధాలని వదులుకుంటూ పోయారు అంటే మంచి స్నేహితుల్ని ఎలా సంపాదించుకుంటారు ఒక్కసారి ఆలోచించండి అని రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు. సో మరి ఆలోచించాలి జెన్జీ యూత్, కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా లేదా అనేది ఇప్పుడు చెప్పండి. మరి వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: FM Rainbow 101.9.

క్లారిటీ ఉంది బాస్. ఎస్, జెన్జీ యూత్లో క్లారిటీ అనేది ఉంది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 91.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. ఇప్పుడున్న ప్రపంచం అంతా కూడా డిజిటల్ ప్రపంచం. సో జెన్జీ ప్రపంచం కూడా పూర్తిగా డిజిటల్, రియలిస్టిక్, అలాగే సామాజికంగా ఎంతో కొంత స్పృహతో కూడుకుని ఉంది. టెక్నాలజీ, సోషల్ మీడియాతో పాటు మానసిక ఆరోగ్యం, కెరియర్ బ్యాలెన్స్, నిజాయితీ ఉన్న సంబంధాలతో వాళ్ళ రిలేషన్స్ ముందుకు వెళ్తున్నాయి. దానికే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇక బయట ప్రపంచంలో వాళ్ళ జీవన విధానం ఎలా ఉంది అని అంటే, జెన్జీ లైఫ్ ఎలా ఉంది అంటే, వాళ్ళకి సామాజిక స్పృహ ఉంది, టెక్నాలజీ, డిజిటల్ లైఫ్ ఉంది, రిలేషన్స్ అండ్ మానసిక ఆరోగ్యం, వీటన్నిటి గురించి ఇప్పుడే అనుకున్నాం. అయితే టెక్నాలజీ, డిజిటల్ లైఫ్ గురించి చెప్పాలి అంటే, చిన్నతనం నుంచే వాళ్ళకి ఊహ తెలుస్తూనే ఇంటర్నెట్తో పెరగటం వల్ల వాళ్ళ జీవితంలో భాగం అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేస్తూ జస్ట్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఇటు ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా ఎదుగుతూ ఉన్నారు. ఇంకా రిలేషన్స్, ప్రేమ వ్యవహారాల్లో, డేటింగ్ వ్యవహారాల్లో పాత తరపు డ్రామాలకు వాళ్ళు స్వస్తి చెప్పేశారు. ఖరీదైన గిఫ్ట్లు, లగ్జరీల కంటే ఎమోషనల్ అండర్స్టాండింగ్, నిజాయితీ మరియు స్పష్టతకే ఎక్కువ ఓటు వేస్తున్నారు. సో లవ్ ఫెయిల్యూర్స్ అనేవి అసలు లేవు అనుకుంటా కదా. అండ్ అంతేకాదు, పోటీ ప్రపంచంలో కూడా ఇటు ఎడ్యుకేషన్ తర్వాత ఉద్యోగం రెండిట్లో ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టేక్ ఇట్ లైట్ బాస్. పాత తరపు కట్టుబాట్లను ప్రశ్నిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ని సొంతంగా నిర్ణయించుకుంటున్నారు జెన్జీ. మెయిన్గా చెప్పాలి అంటే, సమాజంలో జరిగే అన్యాయాలు, పర్యావరణ సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు చర్చలు జరుపుతూ అండ్ అవగాహన

0: నేర్చుకుంటూ ఉన్నారు అండ్ సోషల్ యాక్టివిటీస్లో కూడా ఎక్కువ పాల్గొంటూ ఉన్నారు. సో అది వెంటనే ఉండండి, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జెన్జీ యూత్ వింటున్నారు నాతో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: Rainbow 101.9.
2: మీరు వింటున్నారు జెన్ జీ, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. కొన్నిసార్లు మనం బయటకు వెళ్తూ ఉన్నప్పుడు హచ్ అని ఎవరైనా తుమ్మారు అంటే కాస్త మంచినీళ్ళు తాగెళ్ళు, కాసేపు కూర్చొని వెళ్ళు అని చెప్పేవాళ్ళు, అవునా? కానీ ఇక్కడ ఎందుకు తుమ్మితే కూర్చోవాలి, మనిషి తుమ్మినప్పుడు అసలు ఏం జరుగుతుంది అనే విషయం తెలిస్తే ఖచ్చితంగా జెన్ జీ నో చెప్పదు. మనం తుమ్మినప్పుడు మన హార్ట్ ఆ సెకండ్ ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, అందుకే తుమ్మినప్పుడు చిరంజీవ అని, తర్వాత మనం మామూలుగా ఏదైనా ఒక దేవుడి పేరు తీసుకోవడం కానీ ఇట్లాంటివి వాళ్ళకి ఇష్టమైన నామస్మరణ చేస్తుంటారు ఆ సెకండ్కి. ఎందుకు అనంటే మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది మన గుండె, కళ్ళు మూసుకుపోతాయి కదా. అది వివరంగా మనందరికీ తెలిసిందే, కానీ ఎందుకు వై? తుమ్మితే కూర్చోవాలా, తుమ్మితే నీళ్ళు తాగెళ్ళాలా, తుమ్మితే ఏ పని చేయకూడదా, ఏ పని అవ్వదా, బయటకు వెళ్ళొద్దా అసలు తుమ్మితే అనేది జెన్ జీ క్వశ్చన్. బట్ చిరంజీవ అంటే ఇంకా మనం తుమ్మినప్పుడు చిరంజీవ అనుకున్నాము అని అంటే నెక్స్ట్ లైఫ్ అంతా చిరంజీవిగా ఉంటాం అంటే మన ఆయుష్ పెరుగుతుంది అని క్లారిటీగా తెలిస్తే కనుక డెఫినెట్గా తుమ్మినప్పుడు అలా చిరంజీవ అనుకోకుండా ఉంటారా? జెన్ జీ వింటున్నారు, నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

అస్కవా అనే దానికి మీనింగ్ తెలుసా? నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇందాక మనం మాట్లాడుకున్నాము తుమ్మితే కాస్త ఆగి వెళ్ళాలంటారు కదా, భోజనం చేసేటప్పుడు తుమ్మితే కూడా చేయి కడుక్కోవాలి అని అంటారు కదా. ఇవన్నీ జెన్జీకి అర్థం కాని విషయాలు అని కొంతమంది అనొచ్చు, కానీ అర్థమయ్యే విధంగా చెప్తే డెఫినెట్గా వాళ్ళు కూడా, అంటే ఏదైనా సరే జెన్జీకి సైంటిఫిక్ రీజన్ అనేది ఉండాలి. వాట్ యు సే? యు సే ఎస్, ఐ నో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నెక్స్ట్ మరి హలో రెయిన్బోలోకి వెళ్ళిపోదాము. మీరు కాల్ చేసి నేను మాట్లాడే షో, మనందరికీ ఇష్టమైన షో. సో నెంబర్స్ చెప్తాను, మీరైతే నోట్ చేసుకోండి అండ్ టాపిక్ కూడా

ఎస్ స్టూడియోలో టైం 7 గంటలు దాటి 58 సెకండ్లు అవుతోంది. హలో రెయిన్బో వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మరి ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ మనందరికీ ఇష్టమైన టాపికే. ప్రతి ఒక్కరు లైఫ్లో ఏజ్తో సంబంధం లేకుండా ఉండే మెమరీస్ లాట్స్ ఆఫ్ ఉంటాయి. అందులోనే ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. ఇవాళ 30th, 31st, ఇంకొక 1 వీక్ 10 రోజుల్లో మళ్ళీ బ్యాక్ టు పిల్లలందరూ వెళ్ళిపోతూ ఉంటారు. పిల్లలకనే కాదు, పెద్దవాళ్లకు కూడా సమ్మర్లో హాలిడేస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను కరెక్ట్గా టాపిక్లోకి వచ్చేస్తాను. ఇవాళ టాపిక్ ఏంటంటే, మీరు చిన్నతనంలో సమ్మర్లో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, అది మన టాపిక్. ప్రతి ఒక్కరికి చిన్నతనం అనేది మధుర జ్ఞాపకమే, మెమరీస్ ఎండ్లెస్. సో అందులో మీరు మీ చిన్నతనంలో సమ్మర్లో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, మరి కాల్ చేసి చెప్పాలి అంటే డూ కాల్ మీ ఆన్ 0402323 0030 0402323 4821 అండ్ 0402904715 ఆర్ మై నంబర్స్. వింటుండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. హలో రెయిన్బో వింటున్నారు. ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మీరు మీ చిన్నతనంలో సమ్మర్లో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అని అడిగాను. మన కాలర్స్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాము. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ రేణు గారు. శ్రీనివాసరావు మలక్పేట అమ్మా.
0: ఓకే అండి, టాపిక్ విన్నారు కదా.
1: మీ టాపిక్ బాగుందమ్మా,
0: థ్యాంక్ యూ. చెప్పండి.
1: సరిగా మేము చిన్నప్పుడు మా నాన్నమ్మ ఒకరితే అంటే అటు దిక్కు ఇటు దిక్కు మా నాన్నమ్మ ఒకరే ఉండేవాళ్ళు. అంటే అటు తాతయ్య గారిని అమ్మమ్మ గారు లేకున్నారు, ఇటు అమ్మమ్మ గారు లేరు, తాతయ్య లేరు, అట్లా మా నాన్నమ్మ ఒక్కరితే ఉండేది. సో ఎప్పుడు కూడా మా ఇంట్లోనే ఉండేది, ఎందుకంటే ఐదుగురు అన్నదమ్ముళ్ళు మా మధ్యనే ఇది ఉండింది అనమాట. అట్లాగా మా నా అమ్మ ఉండేది కాబట్టి మా ఇంట్లోనే నాన్నమ్మ ఉండేది. ఎప్పుడు కూర్చునేది చేసేది, ఆమెతో ముచ్చట్లాడేది నేను. ఎప్పుడు అనేది అరే మంచిగా మాట్లాడాలరా, అందరితో కలిసి ఉండాలరా, అందరితో పెద్దవాళ్ళు చెప్పిన మాట కంపల్సరీ పనిచేయాలి. అదే నేనే పెద్ద కొడుకుని ఇంట్లో కాబట్టి నేను కంపల్సరీగా మా నాన్న గాని ఇది మా అమ్మ గాని చెప్పినవన్నీ కూడా పనులు ఈజీగా చేసుకునేవాళ్ళు.
0: అందరూ
1: తమ్ముళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చేయకపోయాళ్ళు, నేనే అందరు అన్ని పనులు నేనే చేసేవాడిని. సో మనకు కూడా 2 రూపాయలు మనకు కూడా దొరికేటి.
0: ఓ మంచి మాట నేర్చుకున్నారు మీ నాన్నమ్మ గారి దగ్గర నుంచి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది నెక్స్ట్ కలర్. హలో
2: మేడం గారు, శుభ సాయంత్రం.
0: శుభ సాయంత్రం అండి. రమేష్ గారు చెప్పండి.
2: రమేష్ మాట్లాడుతున్నామ్మా. ఈ రోజు మా సోదరుడు మెహర్ బాబా
0: కంటిన్యూ చేయండి రమేష్ గారు. హలో, ఓకే మీరు కాల్ చేయాలి, సారీ రిపీట్ చేస్తాను. హలో, నెక్స్ట్ కాలర్.
3: హలో
0: నమస్తే, మీ పేరు ఎక్కడి నుంచి అండి?
3: నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను.
0: ఓకే, మీ పేరు?
3: నా పేరు శైలజ అండి.
0: శైలజ గారు, ఓకే. ఏం చేస్తుంటారు శైలజ గారు?
3: నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ మరి లక్ష్మీదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.
0: సూపర్. ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారా మీరు?
3: అవునండి.
0: యా శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పండి మరి, మీరు సమ్మర్ హాలిడేస్ లో మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు?
3: వంట నేర్చుకున్నానండి.
0: ఓ సూపర్.
3: వంట చేయడం మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను నేను.
0: ఒక మంచి రెసిపీ నేమ్ చెప్పండి మీ నాన్నమ్మ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది. ఎవర్ గ్రీన్ గా ఉండేది.
3: ఎవర్ గ్రీన్ గా ఉండేది గ్రీన్ చిల్లీ చికెన్ మేడం. గ్రీన్ చిల్లీ చికెన్ మా నాన్నమ్మ ఎంత బాగా చేస్తుందంటే అసలు ఆ టేస్ట్ అనేది రాదు అసలు ఎవరికి.

0: అవునా?
1: అంత టేస్టీగా ఉంటుండే మా నాన్నమ్మ చెప్పేది. యాక్చువల్లీ మా నాన్నమ్మ కూర్చొని చెప్పేది, ఇలా ఇలా వెయ్యు, ఈ రెసిపీ, ఈ ఇంగ్రీడియంట్స్ వెయ్యు, ఇంత వెయ్యు అని చెప్పి అలా చెప్పి చేయించుకుంటుండే. ఇంకొకటి, హాలిడేస్ లో మా మేనత్త దగ్గరకు కూడా వెళ్తూ ఉండే. మా మేనత్త దగ్గర బయట అంటే ఐ మీన్ యూటిసెల్స్ వాష్ చేయడం గానీ లేదంటే అట్లాంటివి పనులు బాగా నేర్చుకునేదాన్ని మేము, నేను గానీ మా సిస్టర్ గానీ ఇద్దరు.
0: వింటుంటారండి ఎఫ్ఎం రెయిన్బో మీరు?
1: డెఫినెట్ గా మేడం, మార్నింగ్ యాక్చువల్లీ జర్నీలో ఇదే పని అండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: యాక్చువల్లీ ఇప్పుడు మా కాలేజ్ లో ఎన్బిఏ నడుస్తుంది, సో వర్క్ ప్రెషర్ వలన రిలాక్సేషన్ ఇస్తుంది మాకైతే.
0: సూపర్, మీ స్టూడెంట్స్ తో కూడా ఈ ఎక్స్పీరియన్స్ ని మీరు షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.
1: డెఫినెట్లీ.
0: శైలజ గారు, నా పేరు తెలుసు కదా?
1: చెప్పండి.
0: నా పేరు తెలుసు కదా అంటున్నా? తెలీదండి, ఆర్జీ రేణు అండి ఇక్కడ. పర్వాలేదండి, నో ప్రాబ్లం, అందుకే నాకు అర్థమయ్యే నేను చెప్పా. ఓకే అండి, థ్యాంక్ యూ, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, బాబాయ్.
1: డెఫినెట్ గా అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: అది సూపర్ కదా. నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో,
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రమేష్ గారు చెప్పండి. రమేష్ గారు అంటున్నా, మీరు చెప్పలేదు.
2: మాకు ఎంత పని చేసిందంటే, అప్పుడు పదేళ్ళప్పుడే నేర్చుకున్నాను
0: అనమాట.
2: ఇప్పటి వరకు కూడా నాకు క్యాలిక్యులేటర్ వాడకుండానే మేము లెక్క చేయగలుగుతాం అనమాట.
0: సూపర్ గా
2: ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట.
0: అయితే 74 × 79 ఎంత అండి?
2: 74 × 79.
0: నేను నన్ను అడిగితే నేను చెప్పలేను, మీరేమైనా చెప్తారేమో అడిగే. అమ్మ ఇప్పుడు కాలిక్యులేటర్ లో చూసి చెప్తున్నారేమో, నాకు ఎట్లా తెలుస్తా చెప్పండి.
2: 79 × 79
0: ఏమో ఇప్పుడు నేను కాలిక్యులేట్ చేసి చూడాలి, నేను చాలా వీక్ మ్యాథ్స్ లో, అందుకే మీరు జెమ్ అన్నారని అడిగా. ఓకే అండి, సూపర్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, అలాగే,
2: ధన్యవాదాలమ్మా,
0: బాయ్ బాయ్. సో అది సూపర్ గా కదా, అందరూ భలే భలే చెప్తున్నారు. మరి ఇంకా ఏంటి మీరు వెయిట్ చేస్తున్నారు? వెంటనే కాల్ చేయండి 0402323 0030, 0402323 4821, అలాగే 0402904715. మీరు మీ చిన్నతనంలో ఈ సమ్మర్ హాలిడేస్లో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, ఒక థింగ్ ఏంటది అనేది కాల్ చేసి చెప్పండి. మాట్లాడుకుందాం, అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా గుర్తొస్తున్నాయి చాలా. చెప్తాను నేను, ఎందుకంటే ముందు మీ అందరూ మాట్లాడాలి కదా, తర్వాత లాస్ట్లో నేను చెప్తాను. మీరైతే వింటూనే ఉండండి, కాల్ చేసేసేయండి. ఓకే,

0: హలో రెయిన్బో వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030 0402323 4821, అలాగే 0402970 4715. ఈ మూడు నెంబర్లకి మీరు కాల్ చేయొచ్చు. అండ్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాము మీ చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్లో మీరు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అని. మన కాలర్స్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాము. హలో,
1: నేను రేడియో శ్రోత రమణయ్య.
0: రమణయ్య గారు ఎలా ఉన్నారు, బాగున్నారా? నమస్కారం.
1: నమస్కారం తల్లి, బాగున్నానా?
0: బాగున్నాను.
1: ఆయుష్మాన్ భవ, నీకు కూడా
0: థ్యాంక్ యూ.
1: తర్వాత చిన్నప్పుడు నేను పుట్టే కొద్దే మా గ్రాండ్ ఫాదర్ అంతా వెళ్ళిపోయినారు, లేరు వాళ్ళు, లేరు. నేను చిన్న బాల్యం అంతా మా అమ్మమ్మ గానీ, మా తాతయ్య గానీ, మా గ్రాండ్ ఫాదర్, మా నాన్న ఫాదర్ వాళ్ళు గానీ ఎవరు లేరు. మా నాన్న కూడా లేడు, నేను 4 సంవత్సరాల వయసులో మా నాన్న కూడా చనిపోయాడు.
0: మరి ఎట్లా ఏం నేర్చుకున్నారు మీరు, ఎవరైనా చెప్తే?
1: అంతా కూడా మా అన్నయ్య ద్వారానే నేర్చుకున్నా నేను. మా అన్నయ్య నాకంటే 13 సంవత్సరాలు పెద్దవాడు. అన్ని ఆయన నుంచి అనమాట. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అతిథి దేవోభవ అనేవాడు. ఎప్పుడు కూడా ఇంటికి వచ్చిన వాళ్ళని ఎప్పటికీ మర్యాద చేయాలరా, వాళ్ళకి భోజనం పెట్టాలా, వాళ్ళకి ఏదైనా సత్కారం చేయాలనేవాడు. ఆ విధంగా ఆయన సింగిల్ గా కూడా బయట కూర్చుంటాడు. ఒక్కడు ఏ రోజు కూడా టీ తాగినోడు కాదు. నలుగురు ఎవరో రావాలా, అప్పుడు పోయి ఇంటికి పోయి మా భార్య, మా భార్యని కేకేసి పిలిచి, అమ్మా నలుగురికి టీ పెట్టమ్మనేవాడు. రెడీగా ఉండేది. ఆ విధంగా ఆయన నుంచి కూడా మేము కూడా హెల్పింగ్ నేచరు, ఎంత చేయాలో ఉన్నంతలో ఏదైనా హెల్ప్ చేయాలా ఎవరికైనా గానీ, లేకుంటే సైలెంట్ గా ఉండాలా, ఉన్న చేసే వాళ్ళు చెడగొట్టకూడదు అని చెప్పి
0: నేర్చుకున్నాం. And the next caller, ఎవరు ఏంటి? హలో
2: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
2: మాట్లాడుతున్నా, బాగున్నారా?
0: నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం, అందరం బాగుండాలి.
0: అందులో నేను కూడా ఉండాలి.
2: అది అనుబోతున్నాను, మా మనవరాలు కూడా అలాగే నేర్చుకుంది ఇప్పుడు.
0: అవునా? నేను ఎప్పుడు అంటుంటా ఇది నాకు ఒక ఊత పదం.
2: అదే అలా అనుకుంటూ ఉండాలి కదా.
0: యా చెప్పండి.
2: అయితే మా అమ్మమ్మ తప్ప నేను తాతయ్యనే నానమ్మని చూడలేదు. అమ్మమ్మ కూడా కొంచెం అప్పుడు ఏంటంటే అండి, జాయింట్ ఫ్యామిలీలో నా మేనత్తలు బాబాయిలందరూ ఇంట్లో ఉండేవారు, ఊర్లో వెళ్ళడం తక్కువే. ఎప్పుడో వెళ్ళేవాళ్ళకే అమ్మమ్మ కొంచెం ఏజ్, కాకపోతే వచ్చినప్పుడు మాత్రం అన్ని చెప్తూ ఉండేది అన్నమాట ఇవన్నీ. అయితే ఏమన్నాదంటే, తింటే అడిగితేనే తినాలి, చెల్లితేనే అనాలి అంట. చెల్లితే అంటే

0: మనం మాట్లాడ నెగ్గితేనే అని ఆడేది.
1: అది
0: అర్థం అనమాట. తర్వాత గుడికి రమ్మని అడిగేవాళ్ళం, అంటే రాలేనమ్మా అనేది, రాలేని బాబా అనేది. ఆ బాబా అనేది ఊత పదం ఆవిడికి. అంటే ఒక్క మళ్ళీ మళ్ళీ అడిగేవాళ్ళం చిన్నవాళ్ళం కదా. అంటే అమ్మ రాలేను బాబా, నేను దూరదన్నం కోటి లాభం. అంటే దూరం నుంచి దండం పెట్టుకుంటే కూడా కోటి లాభం అంట, మనస్ఫూర్తిగా పెట్టుకుంటే.
1: ఓకే,
0: అదే చాలని చెప్పేది అనమాట. అందుకని రాలేక అలా చెప్పేది. తర్వాత ఉన్న దాంట్లో సాయం చేయాలి,
1: సాయం చేయాలి.
0: అది ఇదే.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: ఇప్పటికి లైఫ్ లో థ్యాంక్ యూ.
1: అండ్ ఇంకో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, ఓకే. సో మరి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ తీసుకోవడానికి ట్రై చేశాను, డిస్కనెక్ట్ అయ్యాయి. మనం చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని మళ్ళీ మాట్లాడదాము. టాపిక్ తెలుసు కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీరు మీ చిన్నతనంలో సమ్మర్లో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను, చక్కచక్క చెప్పేసేయండి, టకటకా ఫోన్ చేసేసేయండి. మరి నంబర్స్ చెప్తాను, 0402323003040, 0402323484, అలాగే 0402970475. ఆర్ మై నంబర్స్, నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి FM 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఎస్, నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మనం గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి నేర్చుకునే విషయాలు చాలా ఉంటాయి. అమ్మ వాళ్ళు చెప్పడం కంటే ముందుగా మనం అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య దగ్గర నుంచి బోల్డ్ అన్ని కథలు, బోల్డ్ అన్ని ముచ్చట్లు, బోల్డ్ అన్ని వాళ్ళ రిలేషన్ గురించి సంబంధించి ఎవరు ఏంటి, మనకి ఏమవుతారు, ఎక్కడ చుట్టాలు ఏంటి, ఇవన్నీ చెప్పేది వాళ్ళే, వాళ్ళ ద్వారానే మనకు తెలిసేది కదా. సో అట్లా మీరేం నేర్చుకున్నారు వేసవి సెలవుల్లో, మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, కాల్ చేసి చెప్పాలంటే మన నెంబర్స్ చెప్పాలి కదా, 0402323 0030, 0402323481, అలాగే 0402970475 ఆర్ మై నెంబర్స్. నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో అండి.
1: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
2: నమస్తే, అనిల్ కుమార్, ఏఎస్నగర్.
1: ఓకే.
2: సో నేను కూడా మా తాతయ్య దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, మా నాన్న వాళ్ళ నాన్న.
1: ఓకే.
2: సో అప్పుడు ఊళ్ళో ఉండే అండి ఆయన, హీజ్ రియల్లీ గ్రేట్ పర్సన్ అంటే, ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు కూడా పాటిస్తున్నాను నేను. సో సమ్మర్ లో, సమ్మర్ వచ్చినప్పుడు ఏంటంటే ఊళ్ళల్లో వరండా ఉండేది కదండి ముందున.
1: అవును.
2: సో అందరం అక్కడే పడుకునే వాళ్ళం. సో అక్కడ వెన్నెల కింద చుక్కలు అవన్నీ చూస్తూ పడుకున్నప్పుడు ఆయన అన్ని చెప్పేవాడు. ఫస్ట్ ఏం చెప్పేవాడు అంటే, అసలు బోల్ చేసాక ఒక 100 అడుగులు నడవాలరా అని చెప్పేసి అనేవాడు. సో నేను మా బ్రదర్ ఇద్దరం కలిసి 100 అడుగులు నడుచుకుంటూ వెళ్ళిపోయి, 100 అడుగులు అయిపోయాయి, మళ్ళీ రిటర్న్ ఎట్లా రావాలి.
1: ఓకే, ఇంకా నయం. నేను అనుకుంటున్నాను 50 అటు లెక్క పెట్టి, 50 ఇటు లెక్క పెట్టి 100 అయిపోయినాయి అనుకున్నారా.
2: వందలు అక్కడ దాకా వెళ్ళేసి అయిపోయాయి కదా, ఎట్లా రావాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, పడుకున్నప్పుడు ఆకాశంలో చుక్కలు చూస్తూ, ప్లస్ అక్కడ అప్పుడు ఫ్లైట్ వెళ్తుంది కదండి
1: ఈవినింగ్
2: టైం లో. మా పెద్ద మామయ్య అప్పటికే ఆ టైంలో అనమాట, నేను చిన్నగుండప్పుడే, ఆయన అమెరికాలో ఉన్నారు. సో అయితే మా తాతయ్య చెప్పేవాడు, ఇక ఏమంటారు దాన్ని, గాలి మోటార్ అంటారు
1: ఆయన.
2: అరే చెప్పేవాడు, అరే మీ మామయ్య గాలి మోటార్లు ఎట్లా తిరుగుతున్నాడు, మీరు కూడా చదువుకుని మీరు కూడా అట్లాగే తిరగాలి రేపు అని చెప్పేసి అనేవాడండి. లక్కీగా నేను కూడా ఇప్పుడు గాలి మోటార్ లో తిరుగుతున్నాను ఆయన దయ వల్ల,
1: ఆయన బ్లెస్సింగ్స్ వల్ల.
2: చాలా మంచి.
1: ఇంతకు మీ తాతయ్య పేరు చెప్పలేదు,
2: రామయ్య అండి. ఆయన పేరుకి తగ్గట్టు రామయ్య అజాత శత్రు అంటారు కదా, అసలు ఎవరికి పడేవాడు కాదు.
1: ఓకే.
2: అందరినీ పద్ధతి ప్రకారంగా ఎవరిని ఎంత వరకు విలువివ్వాలో అంతవరకే విలువాలని చెప్పేవాడు. ఎట్లా అంటే, ఇంటికి అల్లుడు కూతురు వచ్చినా కూడా ఒకరోజు భోజనం చేసి వెళ్ళిపోవాలి అంతే, కానీ ఇక్కడ ఇష్టం వేసి ఉండకూడదు.

0: ముఖరించుకెళ్ళినా కూడా అలాగే ఉండాలి అనేవాడు. ప్లస్ ఇంకా చెప్పేవాడు ఏంటంటే, ఏమంటారు, దుష్టునికి 10 రూపాయలు ఇచ్చైనా దూరం చేసుకోవాలి, మంచివాడిని 10 రూపాయలు ఇచ్చైనా దగ్గర
1: చేసుకోవాలి.
0: ఇది చాలా ఉపయోగపడుతుందండి నాకు.
1: సూపర్ అండి,
0: మంచి మాట చెప్పేవాడు
1: అండి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ కాలర్, ఓ హోల్డ్లో ఉన్నారు, డిస్కనెక్ట్ అయిపోయారు. చూద్దాం ఇంకో నెక్స్ట్ కాలర్. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ సార్, మీ పేరు ఎక్కడ నుంచి?
2: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట.
1: ఓకే, ఏం నేర్చుకున్నారు మరి మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు?
2: మా అమ్మమ్మతో మేడం, మా అమ్మమ్మతో చెప్పేది ఉన్న దాంట్లో తృప్తి పడాలని చెప్తుండే మేడం.
1: ఓకే,
2: ఇంకోటి అంటే కంపారిజన్ ఉన్నవాడిని చూడకుండా చిన్నవాడిని చూసి వాడికి వాడు లేదు మనకు ఉన్నది అనేది చెప్పేది అనమాట. అంతా దాంతో తృప్తి పడమని చెప్తుండే. కంపారిజ్ ఎట్లా అంటే ఉన్నవాడిని చూసి కంపారిజ్ కావద్దు, నువ్వు లేనివాడిని చూడాలి, నువ్వు లేనివాడిని చూసి వాడికన్నా నేను చాలా బాగున్నదానికి తృప్తి పడాలని చెప్తుండే మేడం.
1: ఓకే,
2: ఆమెతో నేర్చుకున్నాం మేడం.
1: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: థ్యాంక్ యూ మేడం.
1: ఇంకో కాలర్, హలో.
3: హలో, నమస్తే మేడం.
1: నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి?
3: నా పేరు నాయుడు, నాదే నాయుడు.
1: ఓకే,
3: నేను విజయనగర కాల.
1: ఏం నేర్చుకున్నారు మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు?
3: నేను చిన్నప్పుడు అంటే మా అమ్మమ్మ వాళ్ళు వేలేరు, వాళ్ళు చిన్న చిన్న కథలు చెప్పేవారు మాకు. అంటే మాకు చిన్న వాళ్ళకి తెలియదు కదా, మా అదే అప్పుడు పుట్ట కథలాగా అనమాట.
1: అలా
3: ఒక ఒక చెప్పేవారు మాకు. అక్కడ మీకు చెప్తున్నాను,
1: అంటే ఇప్పుడు కథ అంటే పెద్దగా అయిపోతుంది కదండి, కథలు చెప్పారని చెప్పండి, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తుంటారు కదా, ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఓకే, అదే కదా మనము అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య దగ్గర నుంచి బోల్డని కథలు వింటాం, ఆ కథ నుంచి నీతి తెలుసుకుంటాం, కథలు వినేదే వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మనం ఇప్పుడు మొత్తం కథ వినాలంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండదు కదండి. హోప్ యూ అండర్స్టాండ్. మరి నెంబర్స్ ఇంకొకసారి చెప్తాను, 0402323 0030, 0402323 4821, అలాగే 0402970 4715 ఆర్ మై నంబర్స్. హలో రెయిన్బో అంటూ మీరు ఇవాళ మీ చిన్నతనంలో సమ్మర్ హాలిడేస్లో గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అనేది టాపిక్. నాకు కూడా చాలా చెప్పాలనిపిస్తుంది, అందుకే అలా తొందరగా చెప్పేయాలి, మీతో తొందరగా మాట్లాడేయాలని ఉంది. టైం వేస్ట్ చేయకుండా ఒక సాంగ్ వినేసేద్దాం, విన్న తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. కాల్ చేసేసేయండి, నంబర్స్ చెప్పాను కదా.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు హలో రెయిన్బో. మరి ఇవాళ మన టాపిక్ వచ్చేసి మీరు చిన్నతనంలో మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అనేది టాపిక్. ఓకేనా? మరి నెంబర్స్ వచ్చేసి 0402323 0030 0402323 4821, అండ్ ఇంకో నెంబర్ కూడా ఉందండి 0402970 4715. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు మాట్లాడచ్చు. మన నెక్స్ట్ కాలర్, హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి రేణుక. నా పేరుని నేను మళ్ళీ పిలుస్తూ ఉంటే నాకు భలేగా ఉంది. చెప్పండి, టాపిక్ విన్నారు కదా.
1: విన్నామండి. అంటే నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎక్కువ వెళ్తుంటే ప్రతి సమ్మర్ లో, మా అమ్మమ్మ ఏం చెప్పారు అంటే మన తప్పు లేనప్పుడు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవద్దు అని.
0: ఓ,
1: అదే చెప్తుండే.
0: ఓకే, అది నేర్చుకున్నారు. మంచి మాట, థ్యాంక్ యూ అండి. బై బాయ్. అండ్ నెక్స్ట్ కాలర్, హలో.
2: హలో, ఓం శాంతి. నమస్కారం అండి. నా పేరు పోలీస్ శెట్టి మేరబాబా. టూ వీల్స్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. రేణు మేడం గారు,
0: చెప్పండి సార్, టాపిక్ విన్నారు కదా.
2: ఈ రోజు టాపిక్ విన్నానండి. ఈ రోజు అయితే నాది బర్త్డే అండి. 62 నుంచి 63 లో అడుగు పెడుతున్నాయండి. యానివర్సరీ డే కూడా అండి. 40 నుంచి 41 లోకి అడుగు పెడుతున్నానండి.
0: ఓకే, మీకు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు.
2: థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి మేడం. ఈ రోజు రమణయ్య గారు, బంగా భాస్కర్ గారు, ఇంకా ఎవరెవరో చెప్పారండి, చాలా మంది చెప్పారు. వారికి ఆ దేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చేయండి, తిరి సంపదలు ఇచ్చి ఎల్లప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారిని కోరుతున్నాను మేడం.
0: టాపిక్ గురించి చెప్పండి సార్.
2: టాపిక్ గురించి ఏంటండి మేడం, ఎండ వేసవకాలం సెలవులు వస్తాయండి. ఇంకా ఇంటి దగ్గర పొద్దున్నే టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయాను, గోదావరి స్నానాలండి, పొలాల్లో మా పొలం వెళ్ళండి, మామిడికాయలు కోసుకోవడం అండి. ఇవి చేసుకుని సాయంకాలం వచ్చేటప్పటికి మా నానమ్మ ఎక్కడికి వెళ్ళారో, పొద్దున్న నుంచి అన్నం కూడా తినకుండా వెళ్ళిపోయావు, ఇంటి పట్టు అర్థలేదు, నీ స్నేహితులు ఎక్కువ అమ్మాయిలా అబ్బాయిలే నీ స్నేహితులు అని అడిగారండి. సాయంకాలం 7 అయితే ఇంటి పక్కన చుట్టుపక్కల అందరినీ పిలిచి మా బాబా మంచిగా చదువుతాడు, మంచిగా చెప్తాడు అని గజేంద్ర మొత్తం, రుక్మిణి కళ్యాణం, చందమామ బొమ్మరిల్లు పుస్తకాలు తెప్పించండి, ఆవిడే మా నానమ్మ డబ్బులతో తెప్పించండి, కూర్చోబెట్టి.
0: ఓకే,
2: నేను రంగస్థల నటున్నయ్యానండి.
0: ఓ సూపర్.
2: దుర్యోధన పాత్ర, మాయిల పకీర్ పాత్ర నాటకాల్లో రాణించని యాక్టింగ్ యాడ్ చేశానండి మేడం. థ్యాంక్స్ అండి మేడం, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా కాల్ చేసినందుకు. అండ్ ఇంకా మీరు కాల్ చేయాలంటే నంబర్స్ తెలుసు కదా, కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్, హలో. హలో,
3: నమస్తే రేణు మేడం.
0: నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కాలనీ మేడం. టాపిక్ చాలా మంచి టాపిక్ ఇచ్చారు మేడం. మరి మీ టాపిక్ తోటి అందరూ మా తాతలు, అమ్మమ్మలు, మేనమామలు అందరూ.
0: మీరు కొంచెం రేడియోకి దూరంగా వచ్చి మాట్లాడండి సార్.
3: అయితే ఏం లేదు, మీ టాపిక్ కోసం అందరూ గుర్తు చేశారు మేడం.
0: మీరేం నేర్చుకున్నారు మరి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి?
3: నేర్చుకోవడం అంటే మా అమ్మమ్మ అనేదండి, పెద్దల మాట చెద్దన్న మూతరా, పెద్దల మాట వినాలి అనేది మేడం.
0: ఓకే,
3: ఇది చిన్న విషయం ఏంటండి మేడం, మన రెయిన్బో ఎఫ్ఎం ని నేను ఆర్టీసీ డిపార్ట్మెంట్ వరకు చెప్పాను మేడం. అయితే బస్సుల్లో ఇటువంటి ఛానల్ పెడితే అన్ని మంచి విషయాలు తెలిస్తే పెట్టండి సార్, నేను డిపో మేనేజర్ కూడా మాట్లాడాను మేడం. మంచి విషయాలు చెప్తారు మేడం,
0: ఫర్దర్గా
3: పెట్టాలంటే ఎట్లా ఏ రూట్లో వెళ్ళాలి కూడా కంప్లైంట్ చేశాను మేడం. ఎందుకంటే బస్సుల్లో లేడీస్ అందరూ బాగా ఇంట్రెస్ట్ సెల్ ఫోన్ వదిలేకపోదరు, ఈ ఉంటే కొంచెం మంచి మంచి విషయాలు వాళ్ళకి అవగాహన ఉంటది కదా మేడం, ఆ ప్రయత్నంలో ఉన్నాను మేడం. నేను
0: థ్యాంక్ యూ అండి. మీ పేరేమన్నారు సార్?
3: గౌరీశంకర్ మేడం.
0: గౌరీశంకర్ గారు, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి మాట చెప్పారు నిజమే, ఫోన్కి కొంచెం దూరంగా ఉంటే అందరూ కూడా ప్రయాణాల్లో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా అంటే కేర్ఫుల్గా ఉండడానికి ఉంటుంది, అటెన్షన్ ఉంటుంది.
3: మన ఛానల్ కూడా ఉండడం వల్ల కూడా వాళ్ళకి

0: చాలా మంచి విషయాలు ఛానల్లో నేను కూడా డిపో మేనేజర్ తో చెప్పాను మేడం, ఒక్కసారి ఈ ఛానల్ వినండి సార్ మీరు అని చెప్పాను కూడా మేడం.
1: ఓకే ఓకే,
0: విని మీరు ఈ ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో వాళ్ళతో మాట్లాడి బస్సుల్లో ఓన్లీ వాళ్ళు సాంగ్స్ అది పెట్టి వదిలి విని పెట్టండి సార్ అని కూడా నేను రిక్వెస్ట్ చేశాను మేడం.
1: ఓకే, మీ అభిమానానికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
0: నేను మేడం మాక్సిమం ఇది వర్క్అవుట్ అయ్యేలా ప్రయత్నం చేస్తాను మేడం.
1: థ్యాంక్ యూ గౌరీశంకర్ గారు,
0: అందరూ కూడా వినాలి కదా మేడం మీ అటువంటి వాల్యుబుల్ విషయాలు మన రెఫరెన్ టీమ్ ద్వారా వింటున్నాం. మేమిండి అందరూ వినాలి, ముఖ్యంగా మన మహిళలు వినాలి అని నేను ఇలా బయట ప్రయత్నం చేస్తాను మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మ్యామ్.
1: సో అది విన్నారు కదా, మరి మీరు కూడా మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు అనేది చెప్పాలి అంటే కథలు విన్నారా, పొడుపు కథలు విన్నారా, లేదు పెదరాస పెద్దమ్మ కథలు విన్నారా, మీ రిలేషన్స్ గురించి ఏం చెప్పేవాళ్ళు, ఇలా రకరకాలు ఉంటాయి కదా, మెమరీస్ కూడా వాళ్ళతో చాలా ఉంటాయి. అవన్నీ అలాగే మీలోనే ఉంచేసుకుంటే ఎట్లా లావైపోతారు, పని చేసుకుంటే సన్నగా నాజుగ్గా ఉంటారు. అందుకే హలో రెయిన్బోకి కాల్ చేసేసేయండి. నంబర్స్ వచ్చేసి 0402323 0030, 0402323481, అలాగే 0402970475 ఆర్ మై నంబర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి వాళ్ళ టాపిక్ చెప్పాను అండ్ ఫోన్ నంబర్స్ చెప్పాను, వెంటనే కాల్ చేసేసేయండి. ఇవాళ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. మీ మెమరీస్ ఏంటి షేర్ చేసుకోవాలంటే డెఫినెట్గా కాల్ చేసేసేయండి. ఇంకా ఒక 25 మినిట్స్ మాత్రమే మనకి కాలర్ షో ఉంది కాబట్టి మీరందరూ కాల్ చేసేసేయండి, మాట్లాడుకుందాం.

ఎస్, పాట విన్నట్టుగానే మన మనసు కూడా అక్కడే బాల్యంలోనే ఆగిపోతుంది కదా. ఒక్కసారి మనం గ్రాండ్ పేరెంట్స్ని గుర్తు చేసుకుంటే చాలు, ఎక్కడికో వెళ్ళిపోతాం. వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చూపించిన మార్గం, ఇవన్నీ కూడా పేరెంట్స్ కంటే కూడా ఎక్కువ అఫెక్షన్ ఉంటుంది. ఇంకా కొంచెం టీనేజ్లోకి వచ్చిన తర్వాత పేరెంట్స్కి చెప్పని సీక్రెట్స్ కూడా గ్రాండ్ పేరెంట్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అంత అఫెక్షన్ వాళ్ళతో ఉంటుంది, వాళ్ళు చూపించే ప్రేమ కూడా. ఎందుకంటే ఇంకో తరాన్ని వాళ్ళు చూసి వాళ్ళ పిల్లలకి చూడడం ఏదైనా మిస్ అయ్యి

0: కొంచెం టీనేజ్లోకి వచ్చిన తర్వాత పేరెంట్స్కి చెప్పని సీక్రెట్స్ కూడా గ్రాండ్ పేరెంట్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అంత అఫెక్షన్ వాళ్ళతో ఉంటుంది, వాళ్ళు చూపించే ప్రేమ కూడా. ఎందుకంటే ఇంకో తరాన్ని వాళ్ళు చూసి వాళ్ళ పిల్లలకి చూడడం ఏదైనా మిస్ అయితే, అంటే ఆటలు పాటలు నడక నవ్వులు ఇలాంటివి ఏమైనా మిస్ అయితే వాళ్ళలో మనవలు మనవరాల్లో చూసుకొని మురిసిపోతూ ఉంటారు గ్రాండ్ పేరెంట్స్. సో మీరు సమ్మర్లో గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నారు అనేది ఈరోజు టాపిక్. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323-0030, ఇంకో నెంబర్ 0402323-4821 అండ్ 0402970-4715 ఆర్ మై నంబర్స్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాము. హలో,
1: హలో రేణిజీ, సంధ్యావందనం.
0: సంధ్యావందనం, చెప్పండి.
1: మా తాత నాయనమ్మల గురించి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నంటే ఇతరులకు ఎవరికైనా సహాయం చేసి తిరిగి ఆశించకుండా చూడాలని చెప్పారు. అదే నాకు నా జీవితంలో పనిచేసింది. నా వృత్తిలో కూడా నేను లెక్చరర్ అయినాక కూడా పేద విద్యార్థులకు పుస్తకాలు కొనియడము, ఫీజులు కట్టడము అలాంటివి నేను చేశానండి. అందరికి కొందరికి డ్రెస్సులు కూడా కుట్టియడం కూడా జరిగిందండి. ఇచ్చిన మార్గం అనేది నాకు ఆ విధంగా పనిచేసింది.
0: ఓకే, ఇన్స్పిరేషన్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ది నెక్స్ట్ కాలర్. హలో,
2: హలో, వినబడుతుందండి?
0: వినబడుతుందండి, మీకు వినబడుతుందా? కుక్కట్పల్లి నుంచి.
2: అవును,
0: విజయ్. ఓకే, చెప్పండి విజయ్.
2: చిన్నప్పుడు మా తాతయ్యతో కలిసి చెస్ ఆడుకునేవాడిని. నాకు చెస్ నేర్పిస్తూ ఎన్నో సుభాష్ తల్లి అలాంటివన్నీ బాగా నేర్పించేవారు. ఇప్పటికీ ఆయన లేకపోయినా ఇప్పటికీ మాతో పాటు ఉంటూ నాకు ప్రతిసారి దారిని చూపించేవి.
0: ఓకే,
2: సో వాళ్ళ ఏమని చెప్పాలో తెలీదు, బట్ వాళ్ళ జ్ఞాపకాలుగా వాళ్ళ ఆస్తులుగా ఈ సుభాష్ తల్లిని వాళ్ళు మాకు ఇచ్చారు.
0: సూపర్, థ్యాంక్ యూ అండి. మీరు ఫస్ట్ టైం కాల్ చేస్తున్నారు అనుకుంటా విజయ్.
2: అవును, ఫస్ట్ టైం కాల్ చేస్తున్నాను.
0: థ్యాంక్ యూ సో మచ్.
2: టైం ఇందాక విన్నప్పుడు చాలా బాగా అనిపించింది అండి.
0: అండ్
2: మీ వాయిస్ కూడా చాలా బాగుంది అండి.
0: థ్యాంక్ యూ.
2: రికార్డ్ చేసి ఒక AI మోడల్ ని ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను.
0: ఓ సూపర్.
2: రెగ్యులర్ గా మీతో మాట్లాడలేను కదా,
0: ఎక్కడైనా నేను సోషల్ మీడియాలో కనబడితే షేర్ చేయండి.
2: ఖచ్చితంగా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి, ఆకాశవాణి మీద మీరు చూపిస్తున్న ప్రేమకి. బాయ్ బాయ్. నెక్స్ట్ కాలర్ ఇదే, మరి పాపం లైన్లో ఉన్నారు, డిస్కనెక్ట్ అయిపోయారు. చూద్దాం ఇంకెవరైనా కాలర్స్ వస్తే. నాకు ఇందాక విజయ్తో మాట్లాడుతుంటే ఒక పాట వినిపించాలనిపించింది, సో ఆ పాట వినిపిస్తున్నాను. డెఫినెట్గా బాగుంటుంది తను చెప్పిన మాటలకి. అండ్ తను చెప్పిన మాటలకే కాదు, ఇప్పటి వరకు అందరూ చెప్పిన మాటలకి వినండి, విన్న తర్వాత చెప్పండి. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు. హలో రెయిన్బో, వింటున్నారు.

0: హలో రెయిన్బో వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు మీ చిన్నతనంలో అనే విషయం గురించి. సో మీరు కూడా చెప్పాలి అంటే 0402323 0030 0402323 4821, అలాగే 0402970 4715 ఆర్ మై నంబర్స్. కాల్ చేసేసి మాట్లాడుకుందాం. మన నెక్స్ట్ కాలర్, హలో. ఇదేందబ్బా కట్ అయిపోయింది. సత్య అని కాల్ చేశారు. హలో నెక్స్ట్. హలో నెక్స్ట్ కాలర్.
1: మేడం నమస్తే. మేడం
0: నమస్తే సార్. రాయుడు గారు చెప్పండి, టాపిక్ విన్నారు కదా.
1: అవునా మేడం?
0: యా చెప్పండి
1: మేడం. ఎవరో అమ్మ వాళ్ళు చెప్పిన దానికంటే మేము అనుభవంలో చూసి నేను చెప్తే బాగుంటుంది కదా.
0: టాపిక్ అదండి, టాపిక్ గురించి చెప్పండి. మీ అనుభవాలని ఈసారి అడిగినప్పుడు అప్పుడు దాని గురించి చెప్తారు, బాగుంటది కదా. ఏమంటారు?
1: మా అమ్మమ్మ బామ్మ మధ్యన పండుకొని వాళ్ళు ఒక జరిగింది మేడం 1979లో.
0: ఏం నేర్చుకున్నారో ఒక మాటలో చెప్పండి సార్.
1: మేడం దాన కర్మ గురించి నేను చూసినాను మేడం ఆ రోజు. దాన కర్మ అంటే భూములు, డబ్బు, అంటే ధాన్యం అన్ని వాళ్ళకి దానం చేయడానికి చూసినాను మేడం.
0: ఓకే ఓకే. సో అలాగే మీరు కూడా దానం చేస్తున్నాం నేర్చుకున్నారా?
1: చేయడం నేర్చుకోవడం అంటే మన దగ్గర ఎక్కడ ఉంది మేడం, వాళ్ళ
0: ఉన్నంతలో కొంత అంతే కదా. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి సాయం చేయమైంది.
1: మనసు తీసుకోకపోతే కోతులకు 12 ఎకరాల పొలం దానం చేసినారు మేడం. దానం చేసినారు మేడం. ఇది మేడం మా అమ్మ నాన్న మా నాయనమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ మధ్యన నేను చూసి నేర్చుకునేది ఇది నేను.
0: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాయుడు గారు. And the next caller. Hello.
2: Good evening, ma'am.
0: Good evening, sir. మీ పేరు?
2: నా పేరు వినోద్.
0: ఓకే వినోద్ గారు చెప్పండి.
2: ఏం లేదు, చిన్న ఉన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఉండేవారు. ఆ సెలవుల లోపల ఏంటంటే మేము వెళ్లేవాళ్ళము. అయితే ఈవినింగ్ సమ్మర్ లో అంతా డే టైమ్ లో అంతా కొద్దిగా ఇంట్లోనే అంటే ఆటలు పాటలతో టైం పాస్ చేసి ఈవినింగ్ తన గుళ్ళకి తీసుకెళ్లేదన్నమాట.
0: ఓకే.
2: 6 గంటలకి అట్లాగా అంటే అప్పుడు శ్రీరామనవమి ఈ నవరాత్రులు అవి జరిగేవి. అప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాలు పురోగతులు ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంది. రోజు తీసుకెళ్లి ఆ 9 రోజులు అలాగా మాకు భక్తి అనేది కొద్దిగా అలవాటైంది. తర్వాత వెళ్ళినప్పుడు ఏంటంటే తను కొత్త ఇల్లరది ఒక చిన్న దీంట్లో పెట్టుకుని వెళ్ళడం, వచ్చేప్పుడు అక్కడ కూర్చుని వాళ్ళకి దానాలు చేయడం ఇలాంటివి నేర్చుకున్నామండి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.

0: ఇవాళ అలవాడింది నా ఐడియాస్ షేర్ చేసుకుందామని కాల్ చేస్తాను.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ అండి, అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.
1: నెక్స్ట్ కలర్ లైన్ లో ఉన్నారు, హోల్డ్లో ఉండి పాపం డిస్కనెక్ట్ చేసేసుకున్నారు. మీరు లైన్లో ఉన్నప్పుడు అలాగే లైన్లో ఉండండి, మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతే డిస్కనెక్ట్ అయిపోయింది అనుకుంటారు. ఈలోపు నేను నంబర్స్ చెప్తాను, ఇంకో కాలర్ ఉన్నారు చూద్దాం. ఓకే, 0402323 0030 అండ్ 0402323 4821 అండ్ నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 2970-4715 ఆర్ మై నంబర్స్. నెక్స్ట్ కాలర్, హలో. హలో
2: హలో హలో,
1: మీ పేరు?
2: హలో, విజయ అండి.
1: ఇందాక మాట్లాడారు కదా?
2: లేదండి,
1: ఇందాక ఏం మాట్లాడలేదా మీరు?
2: లేదు.
1: ఓకే, సేమ్ వాయిస్ లాగా అనిపిస్తే చెప్పండి. టాపిక్ విన్నారు కదా?
2: అవునండి.
1: చెప్పండి విజయ్.
2: మెయిన్గా అయితే గ్రాండ్ పేరెంట్స్ నుంచి నేర్చుకుంది ఏంటంటే, ప్రెసెంట్ హ్యాపీగా బతకడము, అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏమైపోయింది అంటే ఫ్యూచర్ నుంచి వరీస్
1: ఎక్కువైపోయినాయి,
2: నెక్స్ట్ ఏమైపోతుంది అని చెప్పి టెన్షన్స్ పెరిగిపోయినాయి, యాంగ్జైటీ అటాక్స్, పానిక్ అటాక్స్. వాళ్ళు ఏంటంటే ఉన్న దాంట్లో హ్యాపీగా బతికేవారు, పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, హెల్దీ ఫుడ్ తీసుకునే వాళ్ళు, టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఎవరైనా సరే అదే చేయాలని నా ఉద్దేశం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకున్నందుకు, కాల్ చేసినందుకు.
2: ఓకే మేడం, మీకు ఇన్స్టా ఉందండి?
1: హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
3: రామాచార్య ఫ్రమ్ విజయనగరం కాలనీ అమ్మా.
1: ఓకే,
3: ఆమె టాపిక్ బాగా ఇచ్చారమ్మా. మేము చిన్నగా మా అమ్మమ్మ ఊరు పోయేవాళ్ళమండి సమ్మర్ లో. అంటే స్కూల్ పిల్లలకు దర్శన కాల్ చేస్తారు కదమ్మా.
1: అవును,
3: మా అమ్మ వారి దగ్గర పెద్ద జాతర అయ్యేదమ్మా దసరా నాడు, నవరత్న ఉత్సవాలు అన్నమాట. అక్కడ భవానీ మాత ఉంది, భవానీ మాతకు ఒక్కసారే కొన్ని ఒక్కసారి వాళ్ళు దిగుతాయి అన్నమాట. అదొక భక్తి పెరిగింది. మా అమ్మమ్మ కొన్ని కథలు చెప్పేది, నీతి కథలు. నీతి ఎట్లా కథలు చెప్పి ఇట్లా అబద్ధం సత్యము పక్కు అవన్నీ ఉంటాయి కదండి, చెడు వినవద్దు చెడు కనవద్దు, ఇంకా కలిసిమెలిసి ఉండాలి, కుల మతాలు భేదం లేకుండా, గీత సంబంధం లేకుండా దాన్ని నేర్చుకున్నాము.
1: ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్, టైం అయిపోతుంది కాబట్టి మాట్లాడదాం మాక్సిమం. హలో హలో, నమస్తే, మీ పేరు?
4: నా పేరు సతీష్ కుమార్ మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: సతీష్ కుమార్ గారు, టాపిక్ విన్నారు కదా? చెప్పండి సతీష్ గారు.
4: మా అమ్మమ్మ గారు వాళ్ళది కోనసీమ.
1: ఓకే,
4: అయితే అక్కడ సమ్మర్ లో వెకేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే మొక్కలకి వాటికి జాగ్రత్తగా పెంచడం ఎట్లా, దాని మూలంగా మనకు వచ్చే ప్రకృతి ఆనందం ఎట్లా ఉంటుంది అనేది దాని గురించి బాగా నేర్పించేవారు. దాంతో ఏంటంటే ఇప్పటికీ కూడా మొక్కలు అనేది ఎంత జాగ్రత్తగా పెంచుకుంటూ మనం ఆక్సిజన్ వాటిని ఎట్లా అక్వైర్ చేసుకోవాలనేది మేము మా పిల్లలకి నేర్పగలుగుతున్నాం.
1: సూపర్,
4: థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్, హలో. హలో హలో, రేడియో వాల్యూమ్ తగ్గించండి. హలో
5: హలో,
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: జస్వంత్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
1: జస్ట్ అంటే హైదరాబాద్ నుంచా?
5: yes.
1: పేరు లేదా?
5: జస్వంత్.
1: ఓకే సరే, చెప్పండి, టాపిక్ విన్నారు కదా?
5: లేదండి, జస్ట్ వాయిస్ రీడ్ కొంచెం కాల్ చేసాను.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అది విన్నారు కదా, ఇవాళ చాలా మంది కాల్స్ చేశారు అండ్ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ ని తెలియజేశారు. హలో రెయిన్బోలో ఇవాళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం మాట్లాడుకున్నాం కదా. నేనైతే గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాను అని అంటే, ఇట్లా గలగల మాట్లాడడం నేర్చుకున్నాను. అంటే గలగల మాట్లాడడం కాదు, అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడడం.

ఒకప్పుడు నేను ఇంట్లో మాత్రం అస్సలు ఏం మాట్లాడేదాన్ని కాదు, చాలా కామ్గా ఉండేదాన్ని. ఎప్పుడైతే రేడియోలోకి వచ్చానో అప్పటి నుంచి, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనసులో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకున్నాను. సో మా చిన్నతనంలో అంటే ఎక్కువగా మా అమ్మమ్మ దగ్గర నుంచి బాగా వంట చేయాలనేది నేర్చుకున్నాను. సో ఇప్పుడు అది బాగా నాకు అబ్బింది. ఎంటే నానమ్మ తాతయ్య దగ్గర నుంచి అయితే కొన్ని పద్యాలు అట్లాంటివి ఎక్కువ వినడంతో కొంచెం నాలెడ్జ్, సినిమాల గురించి వాటి గురించి ఇవన్నీ అవి ఉపయోగపడుతున్నాయి నా కెరియర్కి. ఎక్కువైతే మా అమ్మమ్మ పప్పుచారు పెడితే మాత్రం మొత్తం గల్లీ అంతా పిల్లలకి పంచేదన్నమాట. సో ఆ రెసిపీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తాను. అండ్ రోట్లో దంచి పచ్చళ్ళు, అమ్మమ్మ తాతయ్య చేసుకునే హెల్పింగ్, కుకింగ్కి ఇవన్నీ మెమరీస్ నాకు ఎప్పుడూ ఉంటాయి. అంటే మామిడిపళ్ళు రసాలు చేసి ఇవ్వడం, వాటితో మామిడి పండు రసం చేసి పెట్టడం, ఇట్లాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. చెప్తే టైం సరిపోదు, బట్ ఏదైనా వాళ్ళ నుంచి నేర్చుకున్నది, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇప్పటికీ ఇట్లా వెళ్తూ ఉన్నాయి. అండ్ తాతయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాయి కూడా. అందరూ అలా చెప్తూ ఉంటే నాకు కూడా ఇవాళ చాలా బాగా అనిపించింది, ఇంకా ఇంకా వినాలనిపించింది, మీకు కూడా కదా? యా, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు హలో రెయిన్బో.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉదయమే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూన్ 2వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో జరిగే వేడుకలను ఉదయం 8:30కే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర బొగ్గు కనుల మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట ప్రభుత్వం తన బాధ్యతలు విస్మరించి వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్టంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో సమావేశమైంది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట వ్యాప్తంగా 100,000 మంది కిశోర బాలికలను 10,000కు పైగా స్నేహ గ్రూపులుగా ఏర్పాటు చేసి భద్రత, ఆరోగ్యం, పోషకాహారం, విద్య, సాధికారత అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. పేదరిక నిర్మూలనకు అత్యంత శక్తివంతమైన ఆయుధం చదువేనని, ప్రతి పేద విద్యార్థి ప్రపంచస్థాయి అవకాశాలు అందుకునేలా ప్రభుత్వం కృషి చేస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. విధానసౌధలో ఈ సాయంత్రం జరిగిన సీఎల్పీ సమావేశంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు శివకుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్స్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి సాయంత్రం 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ರೇನ್ಬೋ 101.9. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం వింటున్నారు. నేను ఆర్జే రేణు. స్టూడియోలో సమయం 8:04:30 అవుతోంది. మరి

ఇవాళ వీకెండ్ శనివారం మనం మాట్లాడుకోబోతున్నాము తెలంగాణ మహాకవి దాశరథి కృష్ణమాచార్య గురించి. ఈ గంట పాటు ఆయన గురించి మాట్లాడుకుంటూ మనం కొన్ని సాంగ్స్ అయితే విందాము. ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ఆయన పాట ఒక ధిక్కారం, ఆయనే ఒక ఉద్యమం, ఆయన కవిత్వం ఓ తిరుగుబాటు, ఆయన కలం దేనికి లొంగని ఆయుధం. అందుకే ఆయనని ఎదుర్కోవడానికి చాలామంది భయపడ్డారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా చాటి చెప్పింది ఆయనే. ఈ మాట ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంది కదా, నా తెలంగాణ కోటి రతనాల వీణ అని గర్వంగా చెప్పుకునే రచనలు చేశారు ఆయన. జైల్లో ఆయన వేసినప్పుడు ఆ గోడలే కాగితాలుగా అక్షరాల తూటాలని విసిరారు. అంతేకాదు ఆయన అగ్నిధారగా మలిచి తెలంగాణ ప్రజల కష్టాలను ప్రపంచానికి తెలిసేలా చేశారు. ఆయన అగ్నిధారే అది చేసింది. అంతేకాకుండా ఆయన మనకి ఎన్నో రచనలు చేశారు. కేవలం ఉద్యమపూరితమైన రచనలే కాదు, శృంగార కవితలు, సినిమా పాటలు కూడా రాసి ఔరా అనిపించారు. ఆయన కవితలన్నీ పరిశీలిస్తే టూ జోనర్స్ మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి, హృదయాన్ని తాకుతూనే ఉంటాయి. ఇవాళ దాశరథి కృష్ణమాచార్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తెలంగాణం వింటున్నారు.

నేను అర్జునేను, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ దాశరథి కృష్ణమాచార్య గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. తెలంగాణలో ఆవేశం అనే తుపాకీతో అక్షరాలనే తూటాలను పేల్చి ప్రజల్ని చైతన్యపరిచిన కవుల్లో దాశరథి కృష్ణమాచార్య ఒకరు. ఆయన రాసిన ఎన్నో పద్యాలు, కవితలు ప్రజలను ఉద్యమాల వైపు నడిపించాయి, చైతన్యవంతులను చేశాయి. మరోవైపు సినిమా పాటలు కూడా రాశారు ఆయన. ఆయన పేరు వినగానే నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే కవిత నినాదం, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానల మెంతో అనే పాట గుర్తొస్తాయి. వెంకటమ్మ వెంకటాచార్యులకు 1925 జూలై 22 వరంగల్ జిల్లా చిన్నగూడూరులో పుట్టారు దాశరథి. ఇప్పుడు ఆ ఊరు మహబూబాబాద్ జిల్లాలో ఉంది. ఇక దాశరథి బాల్యం అంతా కూడా ఖమ్మం జిల్లా మధురలో గడిచింది. ఉర్దూ మీడియంలో చదివి మెట్రికులేషన్ చేశారు. భోపాల్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో ఆయన బీఏ చదివారు. ఇంగ్లీష్తో పాటు సంస్కృతం, ఉర్దూ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. తర్వాత కమ్యూనిస్టు పార్టీలో చేరారు, కానీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఆయనకు నచ్చక బయటికి వచ్చేశారు. ఆ తర్వాత ఆయన 1987 నవంబర్ 5 కన్నుమూశారు. బతికింది 62 ఏళ్లే, 1000 ఏళ్ల కీర్తి తెచ్చుకున్నారు. కవిసింహం, అభ్యుదయ కవి చక్రవర్తి, అభ్యుదయ కవితా చక్రవర్తి, ఆంధ్ర కవితా సారథి అనే బిరుదులు సాధించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించారు. ఆయన ప్రతి రచనలోనూ వైవిధ్యం ఉంటుంది. ఆయన రాసిన ప్రతి పాట మాధుర్యమే. అటు కవిత నిప్పురవ్వలతో ఉద్యమాన్ని రాజేశారు ఆయన, ఇటు సినిమా పాటలతో అందరినీ అలరించారు. కానీ సినిమా పాటలకు పాటలు రాయడం మొదలు పెట్టక ముందే గొప్ప కవిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తెలంగాణ వింటున్నారు ఆర్జే రీనుతో.

మీకు విషయం తెలుసా, దాశరథి గారు రాసిన ఒక పాట విని నేను కూడా ఫ్యాన్ అయిపోయాను ఆయనకి. ఇంతకీ ఆ పాట ఏంటో చెప్తాను. తెలంగాణ వింటున్నారు ఆర్జీ రేణుతో ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉర్దూ కలగలిపిన తెలుగులో కవిత్వం రాశారు. కవిగానే కాకుండా గొప్ప రీసెర్చర్గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక 1961లో సినిమా కవిగా ఆయన పరిచయం అయ్యారు. ఇద్దరు మిత్రులు సినిమాలో అన్ని పాటలు ఆయనే రాశారు. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీలో తిరిగి చూసుకోలేదు ఆయన. దాశరథికి ప్రాచీన సాహిత్యం పైన మంచి పట్టు ఉండేది. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియల్లో ఆయన రచనలు చేశారు. ఉద్యమకారుడిగా, టీచర్గా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, రేడియో ఉద్యోగిగా, ఇంగ్లీష్, సంస్కృత, ఉర్దూ భాషల్లో రచయితగా చేసి మల్టీ టాలెంటెడ్గా ఆయన పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కవితలు, నాటికలు, పాటలు, సినిమా పాటలు రాశారు. ఆయన రాసిన అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తర్వాత కవితా పుష్పకం, మార్పు నా తీర్పు, తిబిరంతో సమరం,

ఇలా చెప్పుకుంటూ పోతే అమృతాభిషేకం ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఇక ఆ చల్లని సముద్ర గర్భం దాచిన అని వచ్చేటటువంటి పాటనైతే ఇప్పటికీ ఎంతో క్రేజ్ ఉంది. గోరింక గూటికే చేరావు చిలక, గోదావరి గట్టుంది, ఇలాంటి పాటలు వింటుంటే ఇంకా తెలుగులో మొట్టమొదటి గజల్ కూడా దాసరిది గారే రాశారు. చాలా ఉర్దూ కవితలు ట్రాన్స్లేట్ చేశారు. ఆయన రాసిన వాటిల్లో, అంటే ఆయన రాసినవి కాదు, వేరే వాళ్ళు రాసినవి కూడా తెలుగులోకి ఆయన ట్రాన్స్లేట్ చేశారు. మీర్జా అసలుద్దీన్ ఖాన్ గాలిబ్ రాసిన ఉర్దూ గజలను కూడా ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు ఇందాక అన్నట్లుగా. ఇలా ఎన్నో ఉన్నాయి ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే, చెప్పుకుంటూ పోతే. అండ్ నెక్స్ట్ మీకు ఆయన రాసిన పాటలు, వాటిల్లోంచి నేను నెక్స్ట్ మీకోసం వినిపిస్తున్న పాట చెప్పాను కదా. ఇప్పుడు ఫస్ట్ పివి శ్రీనివాస్ గారు పాడిన పాట, ఆ తర్వాత నేను విని ఇన్స్పైర్ అయిన పాట అన్నాను కదా, చెప్తాను, వినేసేయండి.

విన్నారు కదా ఎంత బాగుందో పాట, అందుకే నాకు చాలా నచ్చింది. ఐ డోంట్ నో, ఈ పాట విన్నప్పుడు నాకు తెలీదు ఈ సినిమా పేరు కూడా, అంటే లాంగ్ లాంగ్ బ్యాక్, బట్ అప్పట్లో మంచి ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ ప్లే చేస్తున్నప్పుడు నా ఫేవరెట్ లిస్ట్ ఉండేదన్నమాట. ఈ పాట దాసరిది కృష్ణమాచార్య గారు రాసినటువంటి సినిమా పాటల్లో ఎన్ని పాటలు ఉన్నాయి అసలు మాట్లాడుకుంటే. మనదంతా కూడా ఫిల్మ్ సాంగ్స్ మనం ప్లే చేసేది, అందులోనూ తెలంగాణ షో వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయంలో. నేను ఆర్జీ రేణు. ఇక తెలంగాణ సాహిత్యంలో అందులోనూ ఆయన మనకి అందించినటువంటి పాటలు, ఆ సాహిత్యం ఎప్పటికీ మర్చిపోలేనివి. అందులోనూ ఖుషీ ఖుషీగా నవ్వుతూ, ఏ దివిలో విరిసిన పారిజాతమో, తర్వాత రాశాను ప్రేమలేఖలెన్నో, ఓ బంగారు రంగుల చిలక, ఇప్పుడు విన్నటువంటి తనివి తీరలేదు పాట, ఎన్నెన్నో జన్మల బంధం, గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది, నడిరే ఏ జాములో, ఇలా ఆయన అసలు మనము ఆయన సాహిత్యాన్ని గనక ఒకసారి చూస్తే తెలంగాణ గురించి ఆయన రాసిన విధానం, తర్వాత ఇటువైపు వచ్చేసి రొమాంటిక్గా పాటలు రాసిన విధానం, ఒక కవిలో టూ షేడ్స్ని మనం చూడొచ్చు. అది ఎలా పాసిబుల్ అయిందో నాకైతే అర్థం కాలేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఆయన పాటలు వింటూ ఆ సాహిత్యాన్ని రాసుకుని దాచుకున్న రోజులు కూడా ఉన్నాయి. నిజంగా నాకు ఫేవరెట్ అయిన దాసరిది కృష్ణమాచార్య గురించి ఈరోజు మాట్లాడడం ఒక బ్లెస్డ్ ఫీలింగ్గా నేను భావిస్తూ ఉన్నాను. అండ్ ఆకాశవాణిలో ఇలాంటి మహనీయుల గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన రాసిన పాటల గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ గంట సేపట్లో దాని గురించి అయితే నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన తెలుగు భాషలో రాసినటువంటి పాటలు ఇవన్నీ కూడా, ఆ సాహిత్యం ఇదంతా కూడా మాటల్లో చెప్పలేని పాటలో వినిపిస్తాను. వింటూనే ఉండండి తెలంగాణ ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9. వింటూనే ఉండండి.

ఈ సినిమా యాక్చువల్లీ వచ్చేసి రాజ్ కుమార్ మూవీలోంచి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట. అంటే మనం తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుగు సాహిత్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పాట ప్లే చేశాను. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా మనము దాశరథి కృష్ణమాచార్య గారు తెలుగు సినిమాలో ఆయన రాసిన పాటలు కూడా నేను ఈ హవర్ అంతా వినిపించడానికి ట్రై చేస్తాను. ఆయన గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన జైల్లో ఒక టైంలో ఉన్నారు, ఆ టైం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఆయన జరిపిన ఒక ఉద్యమానికి చాలామంది కవుల్ని ఆయన స్ఫూర్తివంతుల్ని చేశారు, స్ఫూర్తినిచ్చారు వాళ్ళకి. దాశరథి గారు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కవితలు రాశారు, దాంతో ఆయన్ని అప్పట్లో జైల్లో పెట్టారు. ఆయనతో పాటు మరో 150 మందిని కూడా ఇందూరు జైల్లో పెట్టారు. ఇక అందులో ప్రముఖ కవి పట్టికోట ఆళ్వారు స్వామి కూడా ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు పళ్ళు తోముకోవడానికి ఇచ్చిన బొగ్గుతో గోడల మీద ఇద్దరూ కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కవితలు రాశారు. అది చూసి జైలు సిబ్బంది ఆయన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా అక్షర తూటాలు సంధించడం ఆయన మానుకోలేదు. ఆయన పుట్టింది సాంప్రదాయ కుటుంబమే అయినా ఆ కట్టుబాట్లను ఆచారాలను తెంచుకొని ఆయన ప్రగతిశీల భావాల వైపు అడుగులు వేశారు. ఆయనకి ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి, వాటి గురించి నెక్స్ట్ నేను చెప్తాను. దాశరథి కృష్ణమాచార్య గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం తెలంగాణ షోలో. నేను ఆర్జే రేణు వీకెండ్లో ఒక మంచి విషయం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా షేర్ చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇన్ని మాట్లాడుకున్నాం కాబట్టి దాశరథి గారి ఆయన కలం నుంచి జాలువారినటువంటి సినిమా పాట మీకోసం.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు తెలంగాణ విత్ ఆర్జీ రేణుతో ఓన్లీ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయ. ఇవాళ మనము తెలంగాణలో తెలంగాణ లిటరేచర్లో ఎన్నో కవితలు, పాటలు, పద్యాలు, లలిత గీతాలు రాసినటువంటి దాసరిది కృష్ణమాచార్యుల గురించి మాట్లాడుకుంటున్నాం. సహజమైన భాష, మృదువైన భావాలు, సరళమైన శైలిలో లయతో కూడి వినటానికి హృదయంగా ఉండే కవితను లలిత గీతం అంటారు, మనందరికీ తెలిసిందే. అయితే ఆయన రాసినటువంటి లలిత గీతాలు, వాటిలో ప్రకృతి గురించి, ప్రణయం గురించి, ప్రబోధం గురించి, సంస్కృతి, దేశభక్తి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. వీటన్నింటినీ కలిపి ఆయన నవమంజరి 1950, తేనెపాటలు 1960, వలపు పాటలు 1963 పేర్లతో ప్రచురించారు. దాసరిది లలిత గీతాలు మన ఆకాశవాణిలో కూడా ప్రసారమయ్యాయి. ఇక ఆయన ఇచ్చినటువంటి ఈ ఏవేవైతే ఉన్నాయో ఎలిమెంట్స్, వాటన్నింటితో కూడా తర్వాత తర్వాత లలిత గీతాలు రాసే వాళ్ళకు కూడా ఒక మంచి, చాలా రీసెర్చ్ కూడా చేయడానికి ఉపయోగపడిన భావాలు అందులో ఉన్నాయి. ఒక్క జోనర్ అనే కాదు, అన్ని జోనర్స్ని ఆయన టచ్ చేశారనే చెప్పాలి. చాలా సరళంగా, మామూలుగా లలిత గీతాలు అంటేనే చాలా సరళంగా ఉంటాయి, అందులోనూ సహజమైన భాష, మృదువైన భావాలు, లయతో కూడిన కూడిక, వినటానికి హృదయంగా ఉండేవి అవన్నీ కూడా. ఒక కవిత చదువుతున్నట్లుగా, ఒకరికి చెప్తున్నట్లుగా, ఒకరి కోసం పాడినట్టుగా, ఎంత చెప్పినా తక్కువే. అందుకే ఈరోజు తెలంగాణలో మనం తెలంగాణ లిటరేచర్లో ఎన్నో అద్భుతాలని సృష్టించినటువంటి, ఎందరికో మార్గదర్శిగా ఉన్నటువంటి, ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి దాసరిది కృష్ణమాచార్య గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఐ డోంట్ నో మీరు సాంగ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, నేను మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఇవాళ దాసరిది గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. తెలంగాణ వింటున్నారు ఆర్జే రేణుతో ఓలియాను, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. దాసరిది గారు దేశభక్తి గీతాలు కూడా రాశారు. ఆయన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం కాన్సెప్ట్తో వచ్చిన సినిమా పదండి ముందుకు, 1962లో వచ్చిన సినిమా అది. అందులో మేలుకో సాగిపో బంధనాలు తెంచుకో అంటూ ఒక పాట వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. అసలు ఈ పాట గురించి చెప్పాను కదా, ఇంకొకటి కూడా చెప్పాలి. అంటే చరణాలు చాలా బాగుంటాయి ఆ పాటలో. దాసరిది గారి తొలి సినీ ప్రబోధ గీతం ఇది. ప్రత్యేకత కూడా ఉంది ఈ పాటకి. మహమ్మద్ రఫీ తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఈ సినిమాతో. ఈ సినిమా స్టోరీ అంతా గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం నాటి స్టోరీ ఉంటుందన్నమాట. బట్ పాట మాత్రం సామాజిక చైతన్యం, జాతి గౌరవం, పేదల శ్రమ, బ్రిటిష్ పాలన కీచకత్వం ఇవన్నీ కలగలిసి ఉంటుంది, ఒక సందేశాన్ని ఇస్తుంది అన్నమాట. అదే కాదు, ఇప్పుడు ఇన్ని జోనర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, లైఫ్లో ప్రతి ఒక్కరికి పెళ్ళంటే గొప్ప వేడుక కదా. ఆ పెళ్ళి గురించి ఎన్నో ఊహించుకుంటారు పెళ్ళి అవ్వక ముందుకు. ఎలాంటి ఊహల గురించి ఆయన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, 1976లో వచ్చిన సినిమా, ఆ సినిమాలో పాట రాశారండి. అద్భుతం, అద్భుతం అంతే. ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపించే పాట, సుశీలమ్మ గారు పాడినటువంటి పాట ఆకాశ పందిర్లో. నీకు నాకు పెళ్ళంట, అప్సరసలే పేరంటాళ్ళు, దేవతలే పురోహితులంట, దీవెనలు ఇస్తారంట. ఇంకా తర్వాత లైన్స్ ఎలా ఉంటాయంటే, తళుకు బెళుకు నక్షత్రాలు తలంబ్రాలు ఇస్తారంట, మెరుపు తీగ తోరణాలు మెరిసి మురిసిపోయాయంట, మరుపురాని వేడుకంట. నిజంగా పెళ్ళంటే ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒక, ఇందాక చెప్పినట్టు పెళ్ళి కాకముందుకు అవ్వలేదు అని ఊహలు, అయిన తర్వాత ఇంకో విధంగా ఉంటుంది. ఎనీవేస్, ఆయనకి ఎన్నో పురస్కారాలు కూడా వచ్చాయి, కళా ప్రపూర్ణ, అలాగే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977లో ఆస్థాన కవిగా నియమించింది.

ఆయనే చివరి ఆస్థాన కవి. దాశరథికి 1976లో సాహిత్య అకాడమీ బహుమతి కూడా వచ్చింది, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ 1974లో కూడా. ఇదండి ఇవాళ ఆయన గురించి మనం మాట్లాడుకున్న ముచ్చట్లు. తెలంగాణలో దాశరథి కృష్ణమాచార్య గారు చేసినటువంటి విశేషమైన సాహిత్య కృషిని ఈరోజు మనం గుర్తు చేసుకున్నాము. ఎవరైనా రాయాలనుకున్నా, ఎవరన్నా పాడాలనుకున్నా, ఎవరన్నా వినాలనుకున్నా వినిపించే కవిత, వినిపించే పాట, గుర్తొచ్చే మాట దాశరథి కృష్ణమాచార్య. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు తెలంగాణ. ఇందాక చెప్పిన పెళ్లి పాట వినకపోతే ఎలా, వినేసేయండి.

0: ರೇನ್ಬೋ 101.9
1: మ్యూజికలీ యువర్స్ ఆర్జే రేణు. ఎస్, సమయం చూస్తూ ఉంటే అట్లా అట్లా వెళ్ళిపోతుంది కదా. ఏం చేస్తున్నారు ఇంతకీ వీకెండ్? అండ్ కొంతమంది డ్రైవ్లో ఉండొచ్చు, ఇంకొంతమంది డిన్నర్లో ఉండొచ్చు, ఇంకొంతమంది పార్టీ మూడ్లో ఉండొచ్చు. సాటర్డే కదా. సరే, రిమ్జిమ్ హైదరాబాద్ వింటున్నారు నాతో, ఆర్జే రేణుతో, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. దాసరిది గారి పాటలు విన్నాక నెక్స్ట్ ఇంకేం పాటలు ప్లే చేయాలి అని నాకు కొంచెం టెన్షన్గా ఉంది. బికాస్ అంత మంచి సాహిత్యం విన్న తర్వాత నెక్స్ట్ ప్లే చేసే సాంగ్స్ ఇంకా ఇంకా బాగుండాలి కదా. నేను ప్రయత్నం చేస్తాను. 9:30 వరకు నేను మీతో పాటే ఉంటాను కాబట్టి డెఫినెట్లీ మీకోసం మాటలు పాటలు రెగ్యులర్గా ఉండేవి. అయితే మనకి చాలా మెసేజెస్ వచ్చాయి. ఏంటి మేడం మెసేజెస్ చదవలేదు అంటున్నారు. మేడం, ఒకప్పుడు ఈ పాట రేడియోలో ఎక్కువ ప్లే అయ్యే సాంగ్, చాలా బాగుంటుంది. ధనరాజు గారు గడ్డం, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పుడే రిమ్జిమ్ హైదరాబాద్లోకి వచ్చేసారా సోను గారు, థ్యాంక్ యూ. అండ్ ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, ఆరోగ్యవంతమైన సమాజం ఇంకా బాగుంటుంది. రఘు గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ శశి మనకి మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి. మేము డ్రైవ్లో ఉండి మీ షో వింటున్నాము, థ్యాంక్ యూ సో మచ్ శశి. మా వైఫ్ కోసం ఒక సాంగ్ ప్లే చేయండి. ఏం పాట? ఈ రేయి తీయనిది. ఓ సూపర్, శ్రీజ, ఓకే నైస్ నేమ్ శ్రీజ. అండ్ శశి కోసం నెక్స్ట్ ఈ పాట ప్లే చేస్తున్నాను. హరిహరన్ పాడినటువంటి పాట. మూవీ గెస్ట్ చేస్తారా? జానీ, ఆబ్వియస్గా తెలిసిందే కదా. వినేసేయండి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి రిమ్జిమ్ హైదరాబాద్. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

అంతకు మించి ఏమీ లేదు, మాటలే లేవు, ఓన్లీ పాటలే. రిమ్జిమ్ హైదరాబాద్ వింటున్నారు, నేను ఆర్జీ రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగుల వయం. నెక్స్ట్ పాట తర్వాత ఏ పాట ప్లే చేస్తాను, అమిగోస్.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9. ಸೂಪರ್ ಸಾಂಗ್ ವಿನ್ನಾಮು ಅಮಿಗೋಸ್ ನನ್ಗದ ಮೂವಿ ನೇಮ್. ಎಸ್, మరి మనకైతే చాలా మెసేజెస్ వచ్చాయి. ఇందాక నేను చదివి వినిపించాను. రిమ్జిమ్ హైదరాబాద్ మేము రెగ్యులర్గా వింటాము. థ్యాంక్ యూ. అండ్ ఈఆర్లో ప్లే చేసే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాము గారు. అండ్ మనకైతే ఈ టైం కొంచెం మంచి సూదింగ్ మ్యూజిక్ వినాలని అనిపిస్తూ ఉంటుంది కదా వీకెండ్లో. అండ్ అందులోనూ ఇప్పుడు 9 దాటిపోయిన తర్వాత అందరూ డిన్నర్ మూడ్లో, పార్టీ మూడిలో, ఇంకా ఎక్కడికైనా బయటికి వెళ్ళడం, బయట నుంచి రావడం, ఎక్కువగా బయటికి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఎనీవేస్, ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే మాత్రం సేఫ్గా డ్రైవ్ చేయండి. వీకెండ్ అని, ఏదో పని ఉందని, పార్టీ అనో, ఇంకేదైనా ఈవెంట్ అనో, హడావిడిగా మాత్రం అస్సలు డ్రైవ్ చేయకండి. ఎప్పుడు మనం సేఫ్గా డ్రైవ్ చేయడం, మన సేఫ్టీ మనం చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్ చేసేటప్పుడు. ఎస్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇందాక అమిగోస్ నుంచి ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పాట విన్నాం కదా. అయితే ఇది మనకి ఇంకొక సినిమాలో కూడా ఉంది. ఇందాక విన్న వర్షన్, ఇప్పుడు వినబోయే వర్షన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇందాక మనకి గిబ్రన్ పాడారు పాట, ఇప్పుడు నేను వినిపించబోయేది ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వచ్చిన ధర్మక్షేత్రం సినిమాలోంచి.

ఎస్ మంచి సాంగ్స్ వింటున్నాం కదా, మంచి సాంగ్స్ అండ్ మంచి సాహిత్యం అని చెప్పాలి. నాకు ఇంకా అలాగే చెప్పాలనిపిస్తుంది. నేను ఎందుకంటే 8 to 9 అక్కడే ఆగిపోయాను. అండ్ నెక్స్ట్ వస్తున్న పాట రిక్వెస్ట్, అపర్ణ అండ్ దిలీప్. దిలీప్ అపర్ణ కోసమా, అపర్ణ దిలీప్ కోసమో అడిగారా ఈ సాంగ్ అనేది క్లారిటీ ఇవ్వలేదు. సో వింటున్నారా అపర్ణ అండ్ దిలీప్, మరి పాట అయితే మీకోసం వచ్చేస్తుంది. ఫ్రమ్ ద మూవీ నువ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది పాట. ఒకప్పుడు సూపర్ హిట్ సాంగ్, ఎక్కడ కాలేజెస్లో అయినా ఈవెంట్స్ అయినా పెళ్ళిలో ఈ పాట కూడా ఉండేది, ప్లేలిస్ట్లో ఉండే పాట. కోటి గారి కంపోజిషన్లో వచ్చినటువంటి పాట, వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇక ప్రేమతో సెలవు తీసుకుంటుంది ఆర్జే రేణు. ఆన్ మండే 2 PM కలుద్దాం.